ఆపాషాయ నమః నిత్యాయ నమః గిరిచరాయ నమః అమతాయ నమః సహస్రహస్తాయ నమః విజయాయ నమః వ్యవసాయాయ నమః అనందితాయ నమః అమర్షణాయ నమః.

కాలవిదే నమః జ్యోతిషామయ నాయ నమః సిద్ధయే నమః సంధయే నమః విగ్రహాయ నమః ఖడ్గినే నమః శంఖినే నమః జటినే నమః జ్వాలినే నమః.

అనుగతాయ నమః బలాయ నమః ఇతిహాసాయ నమః కల్పాయ నమః దమనాయ నమః జగదీశ్వరాయ నమః దంభాయ నమః దంభకరాయ నమః దాత్రే నమః వంశాయ నమః వంశకరాయ నమః కలయే నమః లోకకర్త్రే నమః పశుపతయే నమః మహాకర్త్రే నమః అధోక్షజాయ నమః అక్షరాయ నమః పరమాయ నమః బ్రహ్మణే నమః బలవతే నమః శుక్రాయ నమః నిత్యాయ నమః అనీషాయ నమః శుద్ధాత్మనే నమః శుద్ధాయ నమః మానాయ నమః గతయే నమః హవిషే నమః ప్రాసాదాయ నమః బలాయ నమః దర్పాయ నమః దర్పణాయ నమః హవ్యాయ నమః ఇంద్రజితే నమః వేదకారాయ నమః సూత్రకారాయ నమః విదుషే నమః పరమర్దనాయ నమః మహామేఘనివాసినే నమః మహాఘోరాయ నమః వశినే నమః కరాయ నమః అగ్నిజ్వాలాయ నమః మహాజ్వాలాయ నమః పరిధూమావృతాయ నమః రవయే నమః దిశణాయ నమః శంకరాయ నమః అనిత్యాయ నమః వర్చస్వినే నమః ధూమ్రలోచనాయ నమః నీలాయ నమః అంగలుప్తాయ నమః శోభనాయ నమః నరవిగ్రహాయ నమః స్వస్తి నమః స్వస్తిస్వభావాయ నమః భోగినే నమః భోగకరాయ నమః లఘవే నమః ఉత్సంగాయ నమః మహాంగాయ నమః మహాభర్గాయ నమః ప్రతాపవతే నమః కృష్ణవర్ణాయ నమః సువర్ణాయ నమః ఇంద్రియాయ నమః సర్వవర్ణికాయ నమః మహాపాదాయ నమః మహాహస్తాయ నమః మహాకాయాయ నమః మహాయశసే నమః.

తేజసే నమః అంతర్నమః ఆత్మనే నమః మృగాలయాయ నమః లంబితోష్ఠాయ నమః నిష్ఠాయ నమః మహామాయాయ నమః పయోనిధయే నమః మహాదంతాయ నమః మహాదంష్ట్రాయ నమః మహాజిహ్వాయ నమః మహాముఖాయ నమః మహానఖాయ నమః మహోరమ్ణే నమః మహాకేశాయ నమః మహాజటాయ నమః అసపత్నాయ నమః ప్రసాదాయ నమః ప్రత్యయాయ నమః గీతసాధకాయ నమః ప్రస్వదేనాయ నమః అశ్వనేహాయ నమః ఆదికాయ నమః మహామునయే నమః వృషకాయ నమః వృషకేతవే నమః అనలాయ నమః వాయువాహనాయ నమః మండలినే నమః మేరువాసాయ నమః దేవవాహనాయ నమః అథర్వశీర్షాయ నమః సామాస్యాయ నమః సహస్రోర్జితేక్షణాయ నమః యజుఃపాదభుజాయ నమః గుహ్యాయ నమః ప్రకాశౌజసే నమః అమోఘార్తప్రసాదాయ నమః అంతర్భావ్యాయ నమః సుదర్శనాయ నమః ఉపహారాయ నమః ప్రియాయ నమః సర్వాయ నమః కనకాయ నమః కాంచనస్థితాయ నమః నాభయే నమః నందికరాయ నమః హర్మ్యాయ నమః పుష్కరాయ నమః స్థపతయే నమః స్థితాయ నమః సర్వశాస్త్రాయ నమః ధనాయ నమః ఆద్యాయ నమః యజ్ఞాయ నమః యజ్వనే నమః సమాహితాయ నమః నగాయ నమః నీలాయ నమః కవయే నమః కాలాయ నమః మకరాయ నమః కాలపూజితాయ నమః సగణాయ నమః గణకారాయ నమః భూతభావన సారథయే నమః భస్మశాయినే నమః భస్మగోప్త్రే నమః భస్మభూతతనవే నమః గణాయ నమః ఆగమాయ నమః విలోపాయ నమః మహాత్మనే నమః సర్వపూజితాయ నమః శుక్లాయ నమః శ్రీరూపసంపన్నాయ నమః శుచయే నమః భూతనిషేవితాయ నమః ఆశ్రమస్థాయ నమః కపోతస్థాయ నమః విశ్వకర్మణే నమః పత్యే నమః విరాజే నమః విశాలశాఖాయ నమః తామ్రోష్ఠాయ నమః అంబుజాలాయ నమః సునిశ్చితాయ నమః కపిలాయ నమః కలశాయ నమః స్థూలాయ నమః ఆయుధాయ నమః రోమశాయ నమః గంధర్వాయ నమః అదితయే నమః తార్క్ష్యాయ నమః అవిజ్ఞేయాయ నమః సుశారదాయ నమః పరశ్వాయుధాయ నమః దేవాయ నమః అర్థకారిణే నమః శుభాంధవాయ నమః తుంబవీణాయ నమః మహాకోపాయ నమః ఊర్ధ్వరేతసే నమః జలేశయాయ నమః ఉగ్రాయ నమః వంశకరాయ నమః వంశాయ నమః వంశవాదినే నమః అనిందితాయ నమః సర్వాంగరూపిణే నమః మాయావినే నమః సుహృదాయ నమః అనిలాయ నమః బలాయ నమః బంధనాయ నమః బంధకర్త్రే నమః సుబంధన విమోచనాయ నమః రాక్షసఘ్నాయ నమః కామారయే నమః మహాదంష్ట్రాయ నమః మహాయుధాయ నమః లంబితాయ నమః లంబితోష్ఠాయ నమః లంబహస్తాయ నమః వరప్రదాయ నమః బాహవే నమః అనిందితాయ నమః సర్వాయ నమః శంకరాయ నమః అకోపనాయ నమః అమరేశాయ నమః మహాఘోరాయ నమః విశ్వదేవాయ నమః సురారిఘ్నే నమః అహిర్బుధ్న్యాయ నమః.

సారంగాయ నమః భూతచక్రాంకాయ నమః కేతుమాలినే నమః సువేధకాయ నమః భూతాలయాయ నమః భూపతయే నమః అహోరాత్రాయ నమః అమలాయ నమః మలాయ నమః వసుభృతే నమః సర్వభూతాత్మనే నమః నిశ్చలాయ నమః సువిదవే నమః బుధాయ నమః సర్వభూతానామసుహృతే నమః నిశ్చలాయ నమః చలవిదే నమః బుధాయ నమః అమోఘాయ నమః సంయమాయ నమః హృష్టాయ నమః భోజనాయ నమః ప్రాణధారణాయ నమః ధృతిమతే నమః

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: அலாகே మన మనస్సులో కూడా ఇరుకు ఇరుకు ఆలోచనల మార్గాలు ఉన్నాయి, విశాల ఆలోచనల మార్గాలు ఉన్నాయి. ఇవి సృత్యాయచ పచ్చాయచ, వాటిలో ఉండి కాపాడేవాడు కూడా ఆయనే. ఆడ తర్వాత కాట్యాయచ నీప్యాయచ అంటే అల్పజల ప్రదేశములకి ఎందున్నవాడు కాట్యాయచ, నీప్యాయచ అంటే క్రిందికి దిగుతున్న జలముల రూపంలో ఉన్నవాడు, అంటే జలపాతాలన్నీ ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ మనం వేగం చెప్పుకున్నాం, ఇక్కడ రూపం చెప్తున్నాడు. నీప్యాయచ, వేగం జలపాతంలోనే కాదు క్రింద పడిలే వాటిల్లో కూడా వేగం ఉండొచ్చు, ఇక్కడ మాత్రం జలపాతమే చెప్తున్నాడు. నీప్యాయచ నమః, నీరు పల్ల మెరుగు అన్నాం. పల్ల మెరుగే లక్షణంగా నీటిలో ఆ చైతన్యాన్ని నింపిన రుద్రుడు నీప్యాయచ, క్రిందికి దిగుతున్న నీరు రూపంలో ఉన్నటువంటి వాడు. సూద్యాయచ అంటే బురద నేలల్లో ఉన్నవాడు. ఇదేంటండి, అసలు బురద నేలలు కల్పించడం ఏంటి, అందులో ఆయన ఎందుకు ఉండడం, అసలు బురద అనేది లేకపోతే ఎంత హాయిగా ఉంటుందండి. ఈ బురద అంటే చెత్త అని నువ్వంటావు. బురదలో కాలు వేయలేమండి అని, నువ్వు కాలు వేయకూడదనే బురద పెట్టాడు ఆయన. ఎందుకంటే నువ్వు కాలు వేస్తే చచ్చిపోయే జీవుని బ్రతికించడానికి బురదను కల్పించాడు ఆయన. వాటిని అక్కడ కాపాడుతున్నాడు. బురదలో పుట్టి పెరిగే జంతువులకు ఉన్నాయి, ఆ జీవులకి కర్మానుభవం ఇవ్వాలి కదా. అందులో పుట్టి పెరగవలసినటువంటి అనుభవం వాటికి ఇవ్వాలి అంటే వాటికి అనుగుణమైన వాతావరణం సృష్టించాలి. అది విశేషం. ఏ జీవుడికి ఏ ఎన్విరాన్మెంట్ కావాలో చూస్తాడు. నీ తలలోనే ఈశ్వరుడు కాదయ్యా, నీ తల మీద ఉన్న పేనులో కూడా దానికి తగిన వ్యవస్థను కూడా అక్కడ సమకూర్చాడు ఆయన. అలాగే బురదని సృష్టించాడు, ఎందుకంటే ఆ బురదలో పెరిగే వానపాములు వాటన్నిట్లోని ఆయన దాగి ఉన్నాడు. బురద నేలల్లో ఉండే ఈశ్వరుడికి అంతర్యామి. ఆ ఈశ్వరుడిని నమస్కరించుకున్నాం, అంతర్యామిగా ఉన్నవాడు బురద నేలల్లో కూడా. ఇది మనం తెలుసుకుంటే ఆ బురద నేలలో కాలు వేయకుండా ఆయన కాపాడుకుంటాడు. బురద నేలను చూసినా ఈశ్వరుడిని గ్రహించగలిగేమని చెప్పిన ఆ వేదర్శికి నమస్కారం. సూద్యాయ చ నమః, అంతేకాదు సరస్యాయ చ నమః, విశాలమైన తటాకాల రూపంలో సరస్సుల రూపంలో ఉండే స్వామికి నమస్కారం. నాద్యాయ చ నమః, నదులలో అంతర్యామిగా ఉండేటువంటి స్వామికి నమస్కారం. వైశంతాయ చ నమః అంటే చెరువుల రూపంలో ఉండేటువంటి రుద్రునికి నమస్కారం. అలాగే వైశంతాయ చ అంటే అగాధముల యందు ఉండే జలములు అని కూడా వర్ణించారు. ఈ విధంగా వైశంతాయ చ నమః, కూప్యాయ చ నమః అంటే చేదబావులలో ఉండే రుద్రునికి నమస్కారం. బావుల్లో కూడా రుద్ర చైతన్యం, ఇది గమనించేవాడికి బావుల నీళ్లు కూడా అనుకూలిస్తాయి. బావి తవ్వుదాం అనుకుంటే నీళ్లు పడతాయి. చూడండి ఎన్నెన్ని మానవ అవసరాలు ఉన్నాయో అన్నిట్లో రుద్రుడున్నాడని చెప్పుకుంటుంటే ఇవన్నీ మనం వృద్ధాప్యం వచ్చాక చూసుకుందామండి. అంటే నీవు నీరు తాగనప్పుడు అన్ని మానేసాక కాదు, నీకు నీటి అవసరం ఎప్పుడుందో అప్పుడే రుద్రుడిని తలంచుకో, నీకు నేల అవసరం ఎప్పుడుందో అప్పుడు రుద్రుడిని తలంచుకో. ప్రకృతి ఎంతా ఈశ్వరమయం ప్రకృతిలో నువ్వు బ్రతుకుతున్నంత కాలం, అందుకే నిరంతరం రుద్రస్మరణ ఎంత అవసరమో చూడండి. కూప్యాయచ నూతులు ఎందుండేవాడు, గర్తముల ఎందు అవక్ష్యాయచ గుంటల ఎందు ఉండేవాడు. అక్కడ కూడా చిన్న చిన్న గుంటల్లో ఉండే నీరుని చూసి కూడా రుద్రా అనుకుని పక్క నుంచి వెళితే అది కనీసం మనమే తుళ్లకుండానే ఆపుతాడు ఆయన, అందులో ఉంటాడు కనుక. అంతేకాదు వర్షాయచ, మహావర్షం ఆయన యొక్క స్వరూపంట. వర్షాయచ నిరంతరం వర్షిస్తున్నవాడు, ఒక్కసారి వర్షం పడుతూ ఉంటే వర్షాయచ నమస్కారం పెడితే చాలు మనం, లేదా వర్షం రాకపోతే వర్షాయచ అంటే వింటాడు, తప్పకుండా కురిపిస్తాడు వర్షాయచ నమః. అయితే ఆ వర్షం కూడా ఎప్పుడూ పడుతూ పడుతూ పడుతుంటే పనులు జరుగుతాయా అండి, జరగవు. చాక ఆఖరికి జరిపిద్దామన్నా మిగలవు, అన్ని ముంచుకుపోతాయి. అందుకు వర్షం ఎంత అవసరమో వర్షం లేకపోవడం కూడా అంతే అవసరం. ఇది చూడండి ఇక్కడ విశేషం. మనం మన ద్వంద్వ ప్రవృత్తులు బట్టి రకరకాల నిర్వచనాలు ఇస్తాం. ఎండలు భరించలేమండి బాబు, ఆ ఎండలే లేకపోతే నీళ్లు రావండి బాబు, ఆ నీళ్లు ఎక్కువపోతే మరో ప్రమాదం అండి. అందుకే వర్షం ఎంత అవసరమో వర్షం లేకపోవడం కూడా అంతే అవసరం. సృష్టిలో ప్రతి దానికి దాని అవసరం ప్రయోజనం ఉంది, అది తెలుసుకోమంటుంది ఇక్కడ. ఇలాగ వర్షము ఆయనే, వర్షము లేని స్థితి ఆయనే గనక అవర్షాయచ అన్నారు. వర్షరహితుడైనటువంటి స్వామికి నమస్కారము. అంతేకాదు వర్షం కురిపించేవెవరు, కురుస్తున్న వర్షం చూసి ఆ వానాజల్లు వానాజల్లు అంటున్నాం, కానీ ఈ వాన ఎక్కడి నుంచి కురుస్తుందో దాన్ని చూడు, ఆ వ్యవస్థలోకి వెళ్ళు, మనం ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడో చూడండి. ముందు క్రింద ఉన్న నీళ్ళన్నీ చూపించాడు, క్రింద ఎన్ని రకాల నీళ్లున్నాయో చూపిస్తున్నాడు. అందుకే వేదర్షి రుద్రుడి పెయింట్ వేస్తున్నాడు ఆయన బొమ్మ మనకి, ఎంత ఆర్డర్లీగా క్రింద ఉన్న అన్ని రకాల నీళ్ళని, చివరికి బురద గుంటల్లో నీళ్లు, తటాకాల్లో నీళ్లు, మహానదుల్లో నీళ్లు అన్నీ చూపించి చూపించి, ఈ నీళ్లన్నీ ఏ వర్షంలోంచి వస్తున్నాయో ఆ వర్షం చూపించి క్రమంగా మన దృష్టిని పైకి తీసుకెళ్లి మేఘ్యాయచ విద్యుచ్చాయచ అన్నాడు. ఈ వర్షములన్నిటికీ మూలమైన మేఘములు యందు ఉన్న రుద్రుడికి నమస్కారము. ఆ మేఘశక్తులు, పర్జన్య శక్తులు అనేకములున్నాయి. పుష్కలావర్త వలాహకాది మేఘముల పేర్లు చెప్పారు మనకి. అందుకే వైదిక విజ్ఞానంలో ఉన్నటువంటి జల వ్యవస్థని చదవండి, అధ్యయనం చేయండి అని చెప్పడం, ఏ మేఘములు ఏ లక్షణాలు ఉంటాయో పర్జన్య శాస్త్రం కూడా మనకు చెప్పబడుతున్నది. మేఘములకు అనేకములైన పేర్లున్నాయి. అందుకే మేఘ్యాయచ బహువిధ మేఘముల రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఆ మేఘాలలో ఘర్షణ మొదలైనవి సహజం, అందులో శబ్దం ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యేటువంటి మహాశక్తి స్వరూపుడు గనక విద్యుత్యాయచ, అందులో ఉన్నటువంటి మెరుపు తీగల్ని చూడండి. అందుకే పరవశించిపోయి ఆదిశంకరుల వారు ఆ మేఘము, ఆ విసురు ఇదంతా కూడా శివుడే అని, మేఘమైన ఆ శివుణ్ణి కోరుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మేఘం అది అంటే, కరుణ్యామృత వర్షిణం ఘన విపద్ గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ. అది ఎంత దివ్యమైన మేఘం అంటే కరుణ్యామృత వర్షిణం, ఈ మబ్బులు నీళ్లు కురిపిస్తాయి, శివుడనే మబ్బు దయను కురిపిస్తాట. కరుణ్యామృత వర్షిణం అంతేకాదు, వేసవి తాపం చల్లార్చుతుంది ఆ మబ్బు, నా జన్మల తాపం చల్లార్చుతుంది ఈ శివుడనే మబ్బు. ఆ మబ్బు కురిస్తే పంటలు పండుతాయి, ఈ మబ్బు కురిస్తే జ్ఞానం పండుతుంది అన్నాడు. విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చాకృతి, దేవతలందరి చేత పూజింపబడే మబ్బు అది. సుమనస్సులు అంటే రైతులకి సుమనస్సులు అని పేరు, ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎప్పుడు ఏముంటుందంటే పంటలు బాగా పండాలి ఇలాగే అనుకుంటూ ఉంటుంది. అంటే దేశం బాగుండాలని అనుకోకుండా ఉంది కదా, అందుకే వాళ్ళ రైతులకి సుమనస్సులు అని పేరు, దేవతలకి సుమనస్సులు అనే పేరు. అందుకే సుమనస్ సంసేవ్యం ఇచ్చాకృతి, మబ్బులు ఎన్ని రకాలుగానో కనిపిస్తాయి, అలాగే పరమేశ్వరుడు ఏ రూపాల్లోనైనా సాక్షాత్కరించవచ్చు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. చిన్నప్పుడు మనం మబ్బులు చూసి అంటాం, రథాలు వెళ్తున్నాయని కొందరు, సైనికులు వెళ్తున్నారని కొందరు, అయా చిన్నపిల్లలు కనుక అలా అనుకుంటారంటాం. కానీ చిన్నపిల్లలైనా మబ్బుల్ని పరిశీలిస్తున్నారు, మనం మబ్బుల్ని కూడా గమనించడం లే, ఎందుకంటే తలెత్తుకు బతకడం ఎప్పుడో తగ్గిపోయింది. నృత్యద్భయు భక్త మయూరం, ఈ మబ్బు కొండల మీంచి వస్తాయి మబ్బులు, అలాగే ఈయనెప్పుడు కైలాసాది పర్వతాల మీదే ఉంటాడు. నృత్యద్భక్త మయూర మద్రి నిలయం, మబ్బుల్లో మెరుపులున్నాయండి ఈ శివుడనే మబ్బుకి, జడలనే మెరుపులున్నాయండి. చంచ జటామండలం, ఆ జటామండలాన్ని కదిలిస్తున్నాడు ఆ శివుడనే మబ్బు. అలాంటి మబ్బు నుంచి కురిసే కారుణ్యమనే జలం కోసం నా మనస్సు అనే చాతకం ఎదురు చూస్తుంది. శుంభోవాంఛతి నీలకంఠర సదా స్వామి మనశ్చాతక అన్నారు. అందుకే మేఘ్యాయచ విద్యుచ్చాయచ నమో ఇంద్రియాయచ, ఏ వికారము లేని ఆకాశమునందున్నవాడు అంటే మబ్బులు అల్లకల్లాలు లేని తేట ఆకాశంలో ఉండేవాడు అని. మబ్బులు ఆయనే, మెరుపులు ఆయనే, వర్షము ఆయనే, వర్షము లేనప్పుడు స్థితి ఆయనే, మేఘములే నిర్మలాకాశము ఆయనే. నిర్మలాకాశం చేసి ఎంత నీలంగా నిర్మలంగా ఎంత హాయిగా ఉందండి అని ఆనందిస్తామా లేదా? కానీ అసలు ఎప్పుడూ నీలంగా ఉంటే ఒక్క మబ్బు కూడా కనబడట్లేదండి అనుకుంటున్నాం కదా. అందుకే మేఘము ఆయనే ఈద్రియాయచ. అంతేకాదు అతప్యాయచ అంటే ఎండలలో ఉండే స్వామికి నమస్కారం. ఎండ అయినా ఆయనే, ఎండ ఈశ్వర స్వరూపం మీరు తెలుసుకోవాలి. ఎండలో కూడా ఘోరాఘోరాలు ఎలాగో చూస్తున్నాం మరి, నేను వివరించక్కర్లే. ఎండల్లో కూడా ఆయనే ఉన్నాడు. వాచ్యాయచ అంటే గాలిలో ఉండే ఈశ్వరునికి నమస్కారము. రేష్మ్యాయచ అన్నిటినీ లయం చేసే స్థితిలో ఉన్న ఈశ్వరునికి నమస్కారము అన్నారు. చూసారా, ఋతువులన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి, అదే విశేషం. సర్వ ఋతువుల్ని వర్ణించాడు, కాలస్వరూపుణ్ణి వర్ణించాడు. అందుకే ఋతుస్వరూపుడైన రుద్రుణ్ణి మనం నమస్కరించుకున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు పరమేశ్వరుడు ఎన్నెన్ని విధాలుగా ప్రకృతి రూపంలో ఉండి అనుగ్రహిస్తున్నాడో చెప్పుకున్నాం. ఈ కారణం చేతనే మన పూర్వీకులు ఋతువులన్నీ చక్కగా ఉండడానికి ఉపాసన మార్గంగా చూపించారు. ఈశ్వరుణ్ణి ఉపాసించినప్పుడు ఋతువులు తప్పకుండా అనుకూలిస్తాయి. ఇది కాలం యొక్క స్వరూపం. ఈద్రియాయచ మేఘ్యాయచ విద్యుచ్చాయచ ఆతప్యాయచ. అందుకే సృష్టిలో ప్రకృతి పదార్థాన్ని దేనిని నిందించద్దు అంది వేదం. ఆతపన్న నింద్యాత్ వర్షం నింద్యాత్ అని వేదమంత్రములు. వర్షమును నిందించకు, ఎండను నిందించకు అని. ఏమిటండి అని ఆ ఎండలకు కొన్ని పదాలు వాడేస్తుంటాం. నిందించకని చెప్పిన ఉదాహరణలు ఎందుకు చెప్పడం? వర్షాన్ని, ఎండల్ని, గాలుల్ని ఎప్పుడు ఏమీ అనకూడదు. అబ్బా ఏమిటి గాలి ఇలా వదలగొట్టేస్తుంది అనడం కూడదు. ఎందుకంటే ఇవన్నీ ఈశ్వర స్వరూపాలు. ఈశ్వరుడు గాలి రూపంలో నిన్ను పలకరిస్తున్నాడు, ఎండల రూపంలో నిన్ను తాకుతున్నాడు, వర్ష రూపంలో నిన్ను తడుపుతున్నాడు, నీ గొంతు తడుపుతున్నాడు, నీ కడుపు తడుపుతున్నాడు. అంతేకాదు వాటి వల్ల వచ్చిన ఉర్వర్య ఆయచ కళ్య ఆయచ పంటల రూపంలో నీ కడుపు నింపుతున్నాడు. మనిషి రూపంలో వచ్చి ఎన్ని అయినా బాగున్నావా అంటాడు. అయ్యో నేడిస్తే ఏమైందని పలకరించడానికి నలుగురు మనుషులు నీ దగ్గరకు వచ్చారు అంటే ఆ నలుగురు మనుషుల రూపంలో ఈశ్వరుడు వచ్చాడు. వాడు పెద్దవాడవని చిన్నవాడవని బుద్ధి తప్పితే కాదునైనా నా అనుభవంతో చెప్తున్నాను అని వృద్ధుడిలో వృద్ధుడున్నాడు. అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని చోట్ల నేను నడవలేను అని వృద్ధుడు అయిపోయి ఉంటే నేను నడిపిస్తాననే మనవడి రూపంలో వృద్ధుడున్నాడు. అందుకే కనిష్టాయచ ఎక్కడ లేడయ్యా వృద్ధుడు. ఇది తెలుసుకోక ఇవన్నీ బంధములండి, ఇవన్నీ మోహములండి అనకూడదయ్యా. వాటిల్లో కూడా వృద్ధుడిని చూస్తే అది నీకు బంధము కాదు, అదే విశేషం. అలాగని వృద్ధుడు కదా అని వాటిని అంటిపెట్టుకు మళ్ళీ తిరగద్దు. అందులో అంతర్యామిగా ఉన్నాడు వృద్ధుడు. ఇన్ని ఇది విశేషములు. అందుకే సమాజంలో ఈశ్వరుడు లేకపోతే సామాజిక జీవితం లేదు, ప్రాకృతిక జీవితం లేదు. ఇన్ని విధములుగా పరమేశ్వరుడు అనుకూలిస్తే, ఇన్ని అనుకూలిస్తాయి. అరిస్తే వచ్చి పలికి సాయం చేసేవాళ్ళు నీకుండాలి అంటే వృద్ధుడు అనుకూలిస్తేనే వాళ్ళు నీ దగ్గర ఉంటారు. అది విశేషం. ఇదొక్కటి. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి అన్ని చోట్ల అభయం ఆనందం. వాస్తవ్యాయచ వాస్తువాయచ ఇది విశేషం. ఆయన ఎక్కడున్నాడయ్యా? వస్తువుల యందున్నాడు. వాస్తుప వాస్తుని కాపాడేవాడిగా ఉన్నాడు. అది ప్రతి వస్తువు యందు అంతర్యామిగా ఉన్నవాడు. చాలు యొక్క మాట ఎక్కువ వ్యాఖ్యాన్ని చెక్కలేదు. వాస్తు పాతి ఇతి ప అంటే కాపాడువాడు అని. వాస్తును కాపాడువాడు. వాస్తు శబ్దాన్ని అర్థం చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు పట్టేసినంత ఎప్పుడు పట్టలేదు. సరే, వైదికమైన వాస్తు విజ్ఞానం వేరనుకోండి. ఇప్పుడు చలామణవుతున్న వాస్తు విజ్ఞానం వేరు. దాని విషయం చెప్పడానికి నేనేం వాస్తు సబ్జెక్టుని కాను. కానీ వాస్తు గురించి తెలుసుకోవాలంటే గృహ నిర్మాణార్థమైన భూమిని పాలించువాడు అని అర్థం. ఈ వాస్తు పూజ ఎప్పటివి అంటే రామాయణ కాలం నుంచి ఉన్నాయి. పంచవటి కట్టుకున్నాడు రాముడు, వాస్తు పూజ చేసుకుని లోపలికి వెళ్ళాడని రాశాడు వాల్మీకి. ఎందుకు రాయాలండి? మరే అంత డీటెయిల్డ్గా వాస్తు పూజ కూడా చేసుకెళ్ళాడని చెప్పాలా? అంటే ఈ వాస్తు అనేది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రాయకుండా రాముడి కాలంలోనే ఈ దేశం నుందన్న జ్ఞానం రావాలి. అది విశేషం. మన మన విజ్ఞాన శాస్త్రములన్నీ అందుకు మహర్షులు అక్కడ పెట్టేశారు. అనంతమైన ఈ వేదం ఏనాడో చెప్పింది. భూమి అంటే భూమిని ఆదేశమై భూమి యందు ఏర్పడ్డ దిక్కులను అనుసరించి కొన్ని శక్తులు ఉంటాయి. దానికి అనుగుణంగా భూమిని మలుచుకోవాలి. అగ్నిస్థానం అగ్నిదే, వాయుస్థానం వాయువుదే. అలాగే తత్తదేవతాస్థానముల యందు తద్దేవతా ప్రీతికరమైన వస్తువులు పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కదా, అందరు దేవుళ్ళు అయ్యారు. అగ్ని దగ్గర అగ్ని, నీటి దగ్గర నీరు, ఇవన్నీ కూడా ఒకే ఇల్లు అనేటటువంటి పురుషుడికి అవయవములు. అందుకే వాస్తుని తయారు చేస్తే, ఇంటిని నిర్మాణం చేసుకుంటే దిక్కు అనేదాన్ని నువ్వు నిర్ణయించిన వెంటనే, ఒక స్కెచ్ గీసిన వెంటనే ఆ స్కెచ్లో ఒక చైతన్యం వచ్చి కూర్చుంటుంది. చైతన్యం వచ్చి కూర్చోగానే తన అధిదేవత కూడా వచ్చి కూర్చుంటాడు. వాడిని వాస్తు పురుషుడు అని అంటారు. ఈ వాస్తు పురుషుడిని రక్షించడం అంటే అర్థం వాస్తు శాస్త్రజ్ఞుడిని పిలిపించి ఈశాన్యం బాగుందా నైరుతి బాగుందా అని మాత్రమే కాదు, ఇల్లంతా బాగుండడానికి నిత్యం ఆ ఇంట్లో పంచదేవతార్చన పంచ యజ్ఞాలు జరుగుతూ ఉంటే వాస్తుపాయచ. అది విశేషం. ఇంట్లో సదాచారం శౌచం ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అందుకే రుద్రాభిషేకం రుద్రార్చన ఎక్కడ జరుగుతాయో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రశాస్త్రంలో మాట ఉన్నది, నువ్వు ఏ చోటుకి వెళ్ళినా నువ్వు నీ ఇల్లు వాస్తు ప్రకారం కాపాడుకోవచ్చు, అందులో రుద్రార్చన చేసుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళే ప్రతి చోట రుద్రాభిషేకాలు ఎవరు చేస్తాడండి? ఏదో పని మీద ఒక హోటల్కి వెళ్ళాం, దిగేం అక్కడ, దిగిన వెంటనే అక్కడ వెళ్ళి అప్పుడు అభిషేకాలు చేస్తుంటాడు. ఇవన్నీ చెయ్యకపోతే అక్కడ అనేక నెగిటివ్ పవర్స్ ఆక్రమించుకుని ఉంటాయి. అలాంటి చోట వెళ్ళినప్పుడు అవి నీకు అంటుకుంటాయి. అవి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మంత్రశాస్త్రం ఒక పరిహారం చెప్పింది. నువ్వు ఎక్కడికి వెళ్ళు అడుగు పెడుతూ శ్రీ రుద్రాయ నమః అనుకుంటే అక్కడ ఉన్న వాస్తు దోషం నిన్నేమీ చెయ్యదు. అది విశేషం. అందుకు రుద్రుడు వాస్తుపా అని చెప్పబడుతున్నటువంటి వాడు. అటు తర్వాత ప్రవేశిస్తున్న 8వ అనువాకంలోకి, అష్టమో అనువాకంలోకి. ఇది చాలా దివ్యమైన అనువాకంగా చెప్తారు. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అభిషేకం చేసేటప్పుడు
2: గణగణగణగణ గంట కొట్టి కొబ్బరికాయ కొడతాం. ఎందుకు? అప్పుడు చల్ల పడిపోతాడు ఆయన. కొబ్బరికాయ కొట్టి వస్తూ ఉంటే చల్ల పడిపోతాడు. ఎందుకంటే మహా తేజస్వరూపుడే ఉన్న ఆయనకి అప్పటి వరకు అనేక అభిషేకాలు చేస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఆ ఉగ్ర తేజస్వరూపుడైన స్వామి ఇంకా చల్లబడిపోతాడట. రసం వస్తోంది ఇక్కడ. ఆ రసం చూడండి, నమస్సోమాయచ రుద్రాయ చ, రసం వచ్చింది అక్కడ. ఆ రసం ఎవరో తెలుసా? చిదేక రస రూపిణి అమ్మవారు ఇక్కడ ఎంటర్ అయ్యారండి అష్టమోనువాకంలో పూర్తిగా. ఇప్పటివరకు ఆవిడ డాన్సే చూసా, ఏమీ అది కాదు. ఇక్కడ స్పష్టంగా వచ్చేశారు. అందుకే అష్టమోనువాకం వచ్చిందా, ఆ రుద్రుడు కూడా శుభ్రంగా ఆ నారికేళ్ల జలం పోయించుకుంటాడు అక్కడ. సోమ అంటే రసస్వరూపుడు అని అర్థం. ముందు నమస్సోమాయచ అని ప్రారంభమైంది ఇక్కడ. రసస్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారము. అంటే యజ్ఞంలో మనకు అగ్ని రసము అని రెండు ఉంటాయి. అగ్ని సోమాత్మకం జగత్ అని, ఈ సోమము ఆయనే, అగ్ని ఆయనే అని తెలుసుకోవడానికి నమస్సోమాయచ రుద్రాయచ ఈ రెండిటిలోనే చిత్ ఏక రస రూపిణి అనే మాట ఉన్నది. చిత్ అంటే రుద్రుడు, రస అంటే అమ్మ. చిత్ అంటే జ్ఞానము, రసం అంటే ఆనందం. జ్ఞానానందములు రెండు విడిగా ఎప్పుడు ఉండవు. నాకు జ్ఞానం ఉంది కానీ ఆనందం కలగట్లేదు అండి అంటే జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం యొక్క లక్షణమే ఆనందం, ఆనందం యొక్క పూర్ణస్థితే జ్ఞానం. అందుకు జ్ఞానానందములు రెండు ఉంటాయి. అందుకే అమ్మవారు చిదానంద లహరి అన్నారు. ఆవిడ ప్రవాహ రూపిణి, రసస్వరూపిణి, చిదానంద లహరి, పరమాహ్లాద లహరి, సౌందర్య లహరి అని కీర్తించారు శంకరుల వారు. అదేమిటో కాదయ్య, శివానంద లహరి. ఆ సోమ అంటేనే శివానంద లహరి ఆ తల్లి. ఆ లహరి, సౌందర్య లహరి అంతా ఈ యొక్క సోమాయ అనే పేరులో ఉందండి. సోమ అనే పేరే చూడండి అక్కడ. ఆయన శివుడు తప్ప మరేవి కాదు. ఆ రసం శివుడి రూపమే. ఎందుకంటే ఆ రసం మన వైపు కురిస్తే చలబడిపోయాం. ఆ రసమే శివుడి దయ, దయామృత రసం. అదే సోమం. దయామృత రసమను పోల్చుకోవడానికే అక్కడ శివుడు సా ఉమా సోమ, ఉమాసహితుడైన రుద్రునికి నమస్కారము. అది విశేషం. నమస్సోమాయ అంటే నమస్సాంబాయ అర్థం. ఇంకెవ్వరికి ఈ పేరు లేదండి. శివుడికే సాంబా అని పేరు. అంటే అమ్మతో ఉన్నవాడా అని పేరండి ఆయనకి. ఆయనకి ఎంత సరదావో అలా అనిపించుకోవడం, ఆవిడితో ఉన్నాయన అని. ఆవిడికి అంతే శివాన్విత అంటే ఆవిడికి చాలా సంతోషం. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి అంటే ఆ తల్లికి అంత ఆనందము. ఇంకేమనక్కర్లేదు. తర్వాత లలితాంబిక అంటే చాలా ఆవిడికి. అందుకు ఆ తల్లి ఉన్నదే ఆ సోమ ఉమాసహితుడైన స్వామికి నమస్కారం అన్నారు. ఈయనవడు, ఆవిడేమిటి? ఆవిడ ఉమా అనే పేరేమిటండి?
3: ఉమా అనే పేరు వేదం చెప్పింది. తస్మిన్ ఆకాశే స్త్రియ మాజగామా. ఒక మహాకాశంలో ఒక స్త్రీ గోచరించింది దేవతలకి. ఆ స్త్రీ బహుశోభమానా ఉమాం హైమవతీం తాం హోవాచ. కేనోపనిషత్తులో వాక్యం ఇది. బహుశోభమానా ఉమా హైమవతి. ఇంతవరకు చెప్పుకున్నదంతా ఏమిటండి? బహుశోభమానే కదా. ఆ శోభమానమే హైమవతి, ప్రకాశమానమై ఉన్నటువంటిది ఆవిడే ఉమా అని వర్ణించారు. ఏమిటండి ఉమాదేవి అంటే? ఆయన ఓం అయితే ఈవిడ ఉమా అండి అంతే, ఇంకేమి కాదు. రుద్ర అంటే ఓం అని మనం ముందే చెప్పుకున్నాం, ప్రణవము అని. అందుకని నమస్సోమాయచ రుద్రాయచ ఉమా ఓం ఈ రెండు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఓం పరమేశ్వరుడైతే ఉమా పరమేశ్వరి. ఈ రెండు పేర్లు కొంచెం మీరు ఆలోచిస్తే విశేషం. ఉమా అంటే ఉమేతి ప్రణవవర్ణ వ్యత్యాస రూప అని చెప్పారు. ఓంకారంలో పరాశక్తి ప్రణవ, పరాశక్తే ప్రణవం, తరింపజేసే తల్లి, అందుకు ప్రణవ అన్నారు. ఓంకారంలో ఉండే శక్తి ఏమిటి? శివుడు ఓంకారమైతే ఓంకారంలో ఉన్న శక్తి అమ్మవారు. ఓంకారాన్ని, ఓంకార శక్తిని వేరు చేయగలమా? పంచదారాన్ని, దాని తీపిని వేరు చేయగలమా? అలాగే ఓంకారంలో ఉన్న శక్తి అమ్మవారు అని వర్ణించారు. ఓం అనేటటువంటి దాని ఉచ్చారణ విధానం మీరు చూడండి. ఆ ఓపెన్, ఊ మధ్యభాగం, క్లోజ్, తెరచి క్రమంగా లయం, అది ఓం అంటే. ఆ సృష్టి, ఊ లయాని వైపు వెళుతున్న స్థితి. స్థితి అంటే ఏంటో కాదు, సృష్టింపబడి లయం వైపు వెళుతున్న మధ్య మార్గానికి స్థితి అని పేరు. అందుకే ఆ ఊ అమ్, ఆ అమ్ దేనిలోకి వెళ్ళిపోతుందో అది లయకారకుడే రుద్రుడు అని చెప్పుకున్నాం మనం. అని ఓం అని ఆ పూర్ణ స్థితిలో ఏం చెప్పబడుతున్నది? సృష్టి నుంచి లయం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం, అవునా లేదా?
2: సృష్టి నుంచి లయం వైపు అంటే కేవల కైవల్యం అని ఆయన ఎప్పుడూ కూడా సమస్త సంహారకత అండవాయా పేకప్ చెప్పేస్తాట ఆయన ఎప్పుడును. అంటే ఆ లయం చేసుకోవడం ఆయన యొక్క స్వభావం. మళ్ళీ సృష్టి ఆరంభించేటప్పుడు ఎలా వస్తోంది, ఆ వికసించి ఉమ్మా అని వచ్చింది చూడండి, ఆ మళ్ళీ బయటకు వచ్చింది కనుక ఉమ్ ఆ ఉమా అది. ఈ ఆ చివరికి వెళ్ళింది అనమాట, ఓం అనగానే ఆ అకారం వెళ్ళి మకారానికి తగిలితే ఈ ఉమా మిగిలిపోయే. అంటే సృష్టి రూపంగా వ్యక్తం కావాలి అంటే అమ్మ ఉండవలసిందే. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై అన్నారు శంకర్లు వారు. ఏమీ పట్టనటువంటి ఈశ్వరుణ్ణి ప్రపంచమనే పెద్ద పని చేయించిన తల్లి అని కీర్తించాం పంచకృత్య పరాయణ. అందుకే ఆయన్ని ప్రేరేపించి ఈ సృష్టి అంతా చేయిస్తుందిట. ఇంట్లో కూడా అంతే కదండి, ఆయన కూర్చుని టీవీ ఉందంటే వెళ్ళి కూరలు తేరా అని పంపించేది ఆవిడే. ఈ విధంగా ఇంటి వ్యవస్థ అంతా ఆవిడే నడుపుతుంది. ఇది మైక్రో, అది మ్యాక్రో. ఆ జగద్రూప వ్యవస్థను కూడా ఆయనలో ఉన్న చైతన్యమే ప్రేరేపణ చేస్తుంది. అందుకే ఓం ఉమా. అందుకే ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ఉమా అని తల్లిని కీర్తించుకుంటే చాలు, వాడు ఓం అన్నా అనకపోయినా అమ్మ చూసుకుంటుంది. ఓంలో ఏముందో ఉమాలో అదే ఉంది, అమ్మ ఎవరో అయ్యారే అది చెప్పడం అనమాట. నమస్సోమాయ చాని. ఈ ఉమాదేవి అనుగ్రహం లేకపోతే శివుడే ఏమి పట్టట్టండి. ఈ విషయం మనకి వేదములు పురాణములన్నీ చెప్తున్నాయి. శ్వేతాశ్వేతర శక్తి మొదలైన విషయాలు. ముముక్షయా పురాకేచిన్ మునయో బ్రహ్మవాదిన సంశయావిష్టమనసో విముషంతి యథాతథం. ఒకప్పుడు ముముక్షువులైన బ్రహ్మవాదులందరూ కూడా ప్రశ్న వేసుకున్నారండి, ముముక్షువులు గనక బ్రహ్మవాదులు గనక ఏమిటి అసలు ఈ జగత్తని ప్రశ్న వేసుకున్నారు. కిం కారణం కుతో జాత జీవామక్యాన వయం, ఏది కారణము, దేనివల్ల కలిగి ఉన్నాం, దేనిలోకి వెళ్ళిపోతాం మనం, ఏమిటి ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా మనం? ఏమీ లేదు. ఈ దేహం నేననుకుని దీనితో నానా పాపాలు చేయడమే తప్ప. కిం కారణం కుతో జాత జీవామక్యన వయం, ఇది పుస్తకాలతో చర్చలతో తేలదు కదా. దానికి వాళ్ళు ఏ మార్గాన్ని అవలంబించారంటే తే ధ్యానయోగానుగతాః. ధ్యానయోగానుగతాః ప్రాపస్యం శక్తి ఐశ్వరం. ధ్యానయోగం లేక వెళ్ళగానే వాళ్ళకి ఐశ్వరం శక్తిం ప్రాపశ్య, అంటే ఈశ్వర శక్తిని చూశారట. ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి ఎవరంటే పాసవిచ్ఛేదిక, ఆవిడే పాసమును తొలగించున్నది. సాక్షాన్ని గూఢా కనబడకుండా ఉన్నదిట ఆవిడ. అలాంటి తల్లి వచ్చి తయా అవిచ్ఛిన్న పాశాస్తే, ఆవిడ వచ్చి వీళ్ళ పాసములన్నీ తొలగించిందిట. అవిద్యా గ్రంథులు మొత్తం విడదీసింది. విడదీసిన వెంటనే వాళ్ళకి కనబడింది సర్వకారణ కారణం. సర్వకారణ కారణమైన పరమేశ్వరుడు కనబడ్డట. ఎలా కనబడ్డాడంటే శక్తిమంతం మహాదేవం అనుపశ్యన్ జ్ఞాన చక్షుష. ఆ తల్లి ఉన్మీలనం చేయించినటువంటి ఆ జ్ఞాన నేత్రంతో శక్తిమంతుడైన మహాదేవుడు కనబడ్డట. అంటే ఈవిడు వచ్చి పాసం తెంచేసి వీళ్ళు ఆయన పక్కన కూర్చొని కనిపించింది అనమాట. అందుకే ఎవరయ్యా అమ్మ అంటే నీ కళ్ళు తెరిపించేది అని అర్థం. అంటే బ్రహ్మ విద్యా ప్రదాయిని, ఆయన బ్రహ్మము. బ్రహ్మము వేరు, బ్రహ్మ విద్య వేరు కాదు. ఇక్కడ దీపాన్నున్నాను అన్న విషయం ఆ దీపమే వెలుగుతూ చెప్తుంది. అలాగే పరమేశ్వరుడు తానంతటా ఉన్నాడన్న విషయాన్ని తనదైన అమ్మవారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే అమ్మవారి ద్వారానే ఈశ్వరుని మనం గ్రహించగలుగుతున్నాం గనక అమ్మ లేనిది తెలుసుకోలేం. అందుకే కైవల్యోపనిషత్తు నీకు మోక్షం కావాలంటే మార్గం చెప్తానన్నది. ఏమినంటే ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా నిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం తమస పరస్తాత్ అని చెప్పినది. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, తస్మాత్ సహ తయా శక్త హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతికి సిద్ధి నేతరేషామితి శృతి. పార్వతీదేవి పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, ఆమెను ఆశ్రయించిన వారికే సిద్ధి, ఆమెను ఉపాసించిన వారే హృది పశ్యంతి ఏ శివం శివుణ్ణి హృదయంలో దర్శించగలరు. అలా దర్శించగలిగిన వారికే శాశ్వత సిద్ధి. అందుకు ఉమాసహితుడైన పరమేశ్వరుణ్ణి దర్శిస్తున్నాం. నమస్సోమాయచ రుద్రాయచ. అమ్మవారు ఎప్పుడొచ్చారు రుద్రుడు వెంటనే అనుగ్రహిస్తాడట. అందుకే ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం మనం వేదం చెప్పిన రుద్రోపనిషత్తుని ఆధారం తీసుకుని చెప్పుకున్నాం. రుద్ర శబ్దానికి అనేక అర్థాలు నేను చెప్పాను, మళ్ళీ చరివితి చదవడం కాకుండా గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మరొక అర్థం చెప్తున్నాడు. కస్మాదుచ్యతే రుద్ర, ఇది వేదం చెప్పిన విషయం. ఇది
3: ఎందుకు రుద్రుడు అన్నారాయన్ని అంటే, యస్మాత్ ఋషుభి ధృతమస్య రూపం ఉపలభ్యతే అని చెప్పారు. ఋషులకు ధృతం అతి తొందరగా ఆయన రూపం దొరికిపోయిందిట,
2: అది విశేషం. ఋషులైన దర్శన శక్తి గలవారు ఒక్కసారి ధ్యానించగానే వెంటనే కనబడ్డట రుద్రుడు.
3: మొదట తొలుత కనబడినవాడు, అతి తొందరగా కనబడేవాడు రుద్రుడేట, సులభ ప్రసన్నట. అందుకు రుద్రుడు అంటే తొందరగా అనుగ్రహించేవాడు, కరిగేవాడు కరిగించేవాడు రెండు ఆయనే.
2: అతి తొందరగా కరిగిపోతట్టండి ఆయన. అందుకే అతి తొందరగా సాక్షాత్కరించిన వాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే, అతి తొందరగా అనుగ్రహించాడు. అతి తొందరగా అనుగ్రహించాడు ఎందువల్ల? నమ సోమాయచ వల్ల. నమ సోమాయచ రుద్రాయచ,
3: ఈ రుద్రస్వరూపుడే ఆ చైతన్యంతో కలిసి మళ్ళీ ముందు చెప్పినటువంటి అనువాకాలలో ఉన్నవే ఇక్కడ చెప్తున్నాడు. అంటే అవన్నీ ఒక్కసారి స్మరించుకుంటున్నాం, అందుకే ఇది ఎస్సెన్స్ మొత్తం రుద్రంలో. మొత్తం రుద్రం చెప్పినా చెప్పకపోయినా అష్టమోనువాకం చెప్పుకుంటే చాలనడానికి కారణం ఇదే. నమస్తాంబ్రాయ చారుణాయచ అని వెంటనే వచ్చింది, దీనికి నేను అర్థం చెప్పక్కర్లేదు. ఉగ్రాయచ భీమాయచ అగ్రే వధాయచ దూరే వధాయచ, వీటి విషయాలు మిగిలిన రుద్రం అంతా కూడా రేపటి రోజున చెప్పుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. రేపు ఈ రుద్ర ప్రవచన మహాయజ్ఞానికి పూర్ణాహుతి రోజు. ఎక్కడ ఏవి దాటవేయి ఉండో ఈ ముందు నుండి చెప్పింది గుర్తుపెట్టుకోండి. ప్రథమానువాకంలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థనే మళ్ళీ 9 దశమాది అనువాకాల్లో మనకు వస్తాయి. ఆ ప్రార్థన విస్తృతి వస్తుంది. అయితే అప్పుడు భయంతో తెలియకుండా స్తోత్రం చేశాడు ఆశ్రయించి, తర్వాత తానేమిటో మొత్తం చూపించిన తర్వాత స్తోత్రం చేస్తున్నాడు, అదే తేడా. అందుకు ఆ విషయాలు అక్కడ చెప్పుకున్నవి చాలా ఉన్నాయి కనుక ఎక్కువ అక్కడ వివరించాం. ముఖ్యమైన వదనం, అందులో సందేహం లేదు. ఇలాగా రుద్ర భాష్యం అంటే రుద్ర నమకానికే భాష్యం. చమకం శాంతిగా చదివేటటువంటి మంత్రము, అయితే అందులో రుద్రత్వం లేదా అంటూ ఉంది. అది ఏ మేరకు ఉందో, ఏ మేరకు తెలుసుకుంటే అంతా అర్థం చేసుకోగలమో ఆ విషయం కూడా ప్రస్తావించుకుందాం. నమః

నీలకంఠుడు. పూర్వకాలంలో చిదంబర క్షేత్రంలో నీలకంఠుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు కులానికి కుమ్మరివాడు అయినప్పటికీ మహాశివ భక్తుడు. నిత్యము కూడా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజు యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ శివగంగలో స్నానం చేసి ఒంటి నిండా కూడా విభూతి పూసుకుని రుద్రాక్షమాలలు ఒంటి నిండా దిగవేసుకుని ఇంటికి వచ్చేవాడు. కులవృత్తి చేసేవాడు. బ్రహ్మదేవుని యొక్క సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టుగా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇద్దరు చేసేవి మట్టికుండలే, కుమ్మరి చేసేవి మట్టికుండలు, మరి ఆ బ్రహ్మ చేసేవి మనసు ఉన్నటువంటి కుండలు. మన కుమ్మరి చేసేవి ఆ మట్టివి కాలితే గాని కుండలు కావు, కాలక ముందు మట్టి. మరి బ్రహ్మగారివి కాలిపోయేటటువంటి కుండలు. కుమ్మరి చేతిలో మట్టి కాలి కుండ అవుతోంది, బ్రహ్మ చేసినటువంటి కుండలు కాలి మట్టి అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇద్దరిది ఒకటే సృష్టి. ఈ భక్త శిఖామణి అయినటువంటి ఆ నీలకంఠుడు, ఆ కుమ్మరివాడు తన పనులు చేసుకుంటూ నిరంతరము ఆ శివుణ్ణే ధ్యానిస్తూ ఉన్నాడు, శివధ్యాన తత్పరుడై ఉన్నాడు. ఎల్లకాల సర్వకాల సర్వావస్థల్లో ఎందుకు కూడా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. శివభక్తులకు శివయోగులకు అతడు ఎప్పుడూ కూడా దానము ధర్మము చేస్తూ ఉండేవాడు. వాళ్ళ బియ్యం ఇస్తూ ఉండేవాడు, ధాన్యం ఇస్తూ ఉండేవాడు, అన్నాలు పంపించేవాడు. తాడు శివానందంతో అలవోకగా నిర్మించినటువంటి ఆ కుండలు, మూకుళ్ళు, కడవలు, అన్నం వండుకునేటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా బ్రహ్మానందం పొందుతూ ఉండేవాడు. ఇవన్నీ తయారు చేస్తూ ఉండేవాడు. ఆ శివనామ స్మరణ చేస్తూనే ఈ పాత్రలు తయారు చేస్తూ ఉండేవాడు, బ్రహ్మానందం పొందుతూ ఉండేవాడు. శివభక్తులందరూ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాలే అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. వారు ఎప్పుడు ఏది అడిగినప్పటికీ కూడా కాదు అనేవాడు కాదు, ఇచ్చేస్తూ ఉండేవాడు. అతడి భార్య కూడా ఆ శివభక్తులను పాతివ్రత్యంలోనూ కూడా మేటి అయి ఉండేది. వాళ్ళకి పిల్లలు మాత్రం లేరు. పిల్లలు లేకపోయినప్పటికీ ఇదే ఈశ్వర ఇచ్చ అని భావించారు. ఇద్దరు చాలా నిశ్చింతగా కాలం గడుపుతూ ఉన్నారు. సాయంకాలం వేళల్లో శివుడి యొక్క కథలన్నీ వింటూ ఉండేవాళ్లు, తన్మయత్వంతో ఊగిపోతూ ఉండేవాళ్లు. ఒకసారి అతడికి అదృష్టవశాత్తు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతన్ని మిక్కిరిగా ఆకర్షించింది ఏమిటి అంటే నీలకంఠం. శివుడికి అనిపించాడు ఆ శివుడి యొక్క కంఠం, అతడు గరుడ కంఠుడు కాబట్టి ఆ కంఠం అంతా కూడా నీలంగా ఉన్నది. ఆ నీలకంఠం అనేది అతన్ని బాగా ఆకర్షించింది. దాంతో అతడు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఉన్నటువంటి పెద్ద పెట్టను నీలకంఠ అని ఒక్కసారిగా అరిచేవాడు. ఎవరిని పిలుస్తున్నాడో తెలీదు, ఎందుకు అరుస్తున్నాడో తెలీదు, కానీ నీలకంఠ అని మాత్రం అరిచేవాడు. ఆ రకంగా అతను ఎప్పుడు పడితే అప్పుడు నీలకంఠ అని అరుస్తూ ఉండటం చేత అతనికి నీలకంఠుడు అనేటువంటి పేరు సార్థకమైపోయింది. ఒకసారి వర్షాకాలం, తాను తయారు చేసినటువంటి కుండలన్నీ కూడా బజార్లో అమ్ముదాము అని చెప్పేసి వెళ్లాడు. సంతకి వెళ్లాడు, కుండలన్నీ అమ్మేశాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది. ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. కారు మబ్బులు కమ్ముతున్నాయి. ఉరుములు ఉరుగుతున్నాయి. మెరుపులు వస్తూ ఉన్నాయి. ఇంకా వర్షం వస్తుంది అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాన ఊపందుకుంది. జోరున వర్షం కురుస్తూ ఉన్నది. నిలవ నీడ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ కుమ్మరివాడు ఎక్కడా ఆగలేదు. నీలకంఠుడు అలాగే నడిచి ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా బాగా వర్షం పెరిగిపోయింది. గాలులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక లాభం లేదు అనుకుని దోవలో ఎక్కడో ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి దగ్గర ఆగాడు నీలకంఠుడు. ఆ ఇంటి ఆవిడ వచ్చినటువంటి వాడు నీలకంఠుడు అని గుర్తించింది. సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. బట్టలన్నీ కూడా తెరిసిపోయినాయి. ఒళ్ళంతా నీళ్లు గారుతూ ఉన్నది. తుడుచుకోవడానికి బట్టలు ఇచ్చింది. బట్టలు మార్చుకోమని పడి వస్త్రాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకి తినటానికి ఆహారాన్ని సమర్పించింది. తాగటానికి నీరిచ్చింది. అలా కొంతసేపు గడిచింది. వర్షం తగ్గింది. నీలకంఠుడు ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లాడు. నీలకంఠుడు ఇంటికి వెళ్లేటప్పటికీ ఈ పొడి బట్టలతో ఇంటికి వెళ్లాడు నీలకంఠుడు. అతడి భార్య చూసింది. ఏమయ్యా, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు? ఈ పొడి బట్టలు ఎక్కడివి అని అడిగింది.
నీలకంఠుడికి తనకి బట్టలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరో ముందు తెలీదు, కాని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మాత్రం తెలిసింది తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆవిడ ఒక వేశ్య అని. సరే అయినప్పటికీ మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు నీలకంఠుడు. ఇంటి దగ్గర భార్య అడిగింది ఈ బట్టలు ఎక్కడివి అని. జరిగిన విషయం ఏమాత్రం దాచకుండా భార్యకి చెప్పేశాడు నీలకంఠుడు. నేను దోవలో వస్తూ ఉన్నాను, దోవలో వర్షం అనేది బాగా పెరిగిపోయింది, అప్పుడు ఒక ఇంట్లో ఆగాను, అది ఒక వేశ్య యొక్క గృహము. ఆ వేశ్య నన్ను లోపలికి ఆహ్వానించింది, నా బట్టలని కూడా మార్చుకున్నాను, ఆవిడే పొడి వస్త్రాలు ఇచ్చింది, ఈ వస్త్రాలని కూడా ఆ వేశ్య ఇచ్చినవేను అన్నాడు. దాంతో భార్యకు అనుమానం వచ్చింది. ఎన్ని రోజులుగా సాగుతూ ఉన్నది ఈ వ్యవహారం, నీకు ఏమాత్రమూ పరిచయం లేకుండా ఆవిడ నీకు ఇలా బట్టలు ఇచ్చింది అంటే నేను నమ్మను, కాబట్టి నీకేదో చాలా కాలంగా పరిచయం ఉన్నది అన్నది. ఆ వేశ్యను తాకి వచ్చినటువంటి ఆ ఒంటితో నన్ను నువ్వు తాకవద్దు, నీ జీవితంలో నన్ను నువ్వు తాకవద్దు అని చెప్పేసి ఆవిడ ఆనపెట్టింది. దాంతో చిక్కరైపోయినటువంటి నీలకంఠుడు, నా గొంతులో ఊపిరినంత వరకు నేను నిన్ను ముట్టుకోను అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి శపథం చేశాడు. ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఆ ప్రతిజ్ఞల యొక్క సారాంశం ఏమిటి అంటే ఒకరిని ఒకరు తాకరు అనేది వాళ్ళ యొక్క భీకరమైనటువంటి ప్రతిజ్ఞ. లోకానికి మాత్రం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సంసారం చేస్తూ ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరి జీవన విధానం వాళ్లదే, ఎవరి జీవితం వాళ్లదే, వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకసారి ఈ పరమేశ్వరుడు కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమిటిది తన భక్తుడు ఈ నీలకంఠుడు, ఆ నీలకంఠుడు అతని భార్య ఇలా ఉన్నారు, మరి వీళ్ల జీవితానికి సార్థకత ఎలా చేకూరుతుంది ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ నీలకంఠుడు కాలం అనేది గడిచిపోతూ ఉన్నది, కాలాంతరంలో ఇద్దరికి కూడా వయసు కూడా పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆ పరమేశ్వరుడు ఒక నిశ్చయానికి వచ్చాడు, వీళ్ళని ఏ మార్గం ఏ రీతిగానైనా సరే ఒక మార్గానికి ఒక దారికి తీసుకురావాలి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శివయోగి వేషంలో ఈ నీలకంఠుడి ఇంటికి వచ్చాడు. వచ్చినటువంటి శివయోగిని లోపలికి ఆహ్వానించాడు నీలకంఠుడు. అతన్ని విస్తరితను గౌరవించాడు. ఆ వచ్చినటువంటి శివయోగి నీలకంఠుడి యొక్క ఆతిథ్యం అందుకుని తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత్రని అతడికిచ్చి, నాయన ఈ పాత్ర అనే నా తప ఫలం, ఈ సామాన్యమైనటువంటిది కాదు, నువ్వు చాలా గొప్పవాడివి, శివభక్తుడివి అని విన్నాను, అందుకని నేను దీన్ని నీకు ఇస్తూ ఉన్నాను, దీన్ని నీ దగ్గర ఎట్టుపెట్టు, నేను గ్రామాంతరం పెడుతూ ఉన్నాను, తిరిగి వచ్చిన తర్వాత ఈ పాత్రను నేను చాలా జాగ్రత్తగా తీసుకెడతాను, అంతవరకు నువ్వు బహు జాగ్రత్తగా దీనిని ఇంట ఉంచవలసింది అన్నాడు. సరేను అన్నాడు నీలకంఠుడు. ఆ పాత్రను తీసుకున్నాడు శివయోగి గాస్తా వెళ్లిపోయాడు. నీలకంఠుడు ఆ పాత్రను అటక మీద రహస్యమైనటువంటి ప్రదేశంలో చాలా జాగ్రత్తగా దాచాడు. ప్రతిరోజు కూడా తన యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆ పాత్ర ఉన్నదో లేదో చూసి ఒక్కసారి ఆ పాత్రను తీసుకుని దాన్ని మళ్లీ గుడ్డతో తుడిచి దాన్ని రహస్యంగా మళ్లీ అక్కడే భద్రంగా దాచిపెడుతూ ఉండేవాడు. ఈ రకంగా చాలా కాలం గడిచిపోయింది. కొంతకాలంకి ఈ శివయోగి మళ్లీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినటువంటి వాడే నీలకంఠుడి దగ్గరికి వచ్చి, నాయన నా పాత్రను గనక నాకు ఇప్పించినట్లయితే నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. మహద్భాగ్యం స్వామి, దానికే ఉన్నది, మీ పాత్ర చాలా జాగ్రత్తగా దాచబడింది, నేను తీసుకొస్తాను, ఉండండి అన్నాడు నీలకంఠుడు. సరేను అన్నాడు శివయోగి. నీలకంఠుడు అడగెక్కాడు. మహాద్భుతమైనటువంటి విషయం, విచారకరమైన విషయం కూడా ఏమిటి అంటే అక్కడ పాత్ర లేదు, నిన్న కూడా దాన్ని తుడిచిపెట్టాడు, కానీ తెల్లవారు ఎప్పటి పాత్ర అయిపోయిందో నీలకంఠుడికి తెలియలేదు. భార్యను అడిగాడు, ఆవిడ కూడా తెల్ల మగం వేసింది, పాత్ర ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియలేదు. ఈ విషయం శివయోగికి చెప్పాల్సిందే తప్పదు, ఇల్లంతా వెతికారు, పాత్ర ఎక్కడా కనపడలేదు. చివరికి శివయోగి దగ్గరకు వచ్చి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి జరిగినటువంటి ఘోరాన్ని గురించి చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి శివయోగి ఆగ్రహోదగ్రుడైపోయాడు. నీలకంఠ, నువ్వు చాలా గొప్పవాడివి అనుకున్నాను, మంచివాడివి అనుకున్నాను, ధర్మపరుడివి, భక్తుడివి అనుకున్నాను, అందుకని నా తప ఫలమైనటువంటి ఆ పాత్రను నీ దగ్గర నేను దాచిపెట్టానయ్యా,
నువ్వు ఆ పాత్రను కాస్త ఏదో చేశావు, నీ స్వార్థ బుద్ధితో ఆ పాత్రను కాస్త మాయం చేశావు, నాకు తీరనటువంటి నష్టాన్ని కలిగించావు అన్నాడు. ఈ నీలకంఠుడు ఆయన కాళ్ళ వేళ్లా పడ్డాడు. ఆ పాత్ర పోతే ఇంకొక పాత్ర నేను చేసిస్తాను, అలాంటిదే ఇంకో పాత్ర నేను చేసిస్తాను స్వామి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివయోగి, ఏమయ్యా కామధేను వంటి నా పాత్రను తీసుకొచ్చి తీసేసుకుని దున్నపోతు వంటి ఒక ఒట్టిపోయినటువంటి ఒక పాత్రని, ఉపయోగం లేనటువంటి ఒక పాత్ర నాకు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నావు. నా తప ఫలమయ్యా ఆ పాత్ర అంటే కాదు, ఆ పాత్రే నాకు కావాలి అన్నాడు. నీలకంఠుడు మాట్లాడలేకపోయాడు. దీంతో ఆ శివయోగి పేట్రయిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళకి వివరించాడు. చూడండి, నేను వీళ్ళ దగ్గర ఈ పాత్రను దాచిపెట్టి వెళ్లాను, ఆ పాత్రను కాస్త ఈ మాయం చేశాడు ఈ నీలకంఠుడు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు శివయోగి చెబుతూ ఉన్నాడు, సరేనయ్యా నువ్వు నీ పాత్ర కాస్త పోయింది అని చెప్పేసి అంటూ ఉన్నావు, నీ బిడ్డల మీద ప్రమాణం గనక చేసి చెప్పినట్లయితే నేను నీ మాటలు నమ్ముతాను అన్నాడు. అప్పుడు నీలకంఠుడు చెప్పాడు, స్వామి నాకు బిడ్డలు లేరు, నేను నిస్సంతువును అన్నాడు. ఆలోచించాడు ఏం చేయాలి. సరే అయితే ఒక పని చేయండి, మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకుని చిదంబరేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఆ కోనేటిలో దిగి స్నానం చేసి అక్కడ ప్రమాణం చేయండి, ఈ పాత్ర పోయిందని నేను నమ్ముతాను అన్నాడు. భార్యాభర్తలిద్దరు కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. స్నానం చేయటానికి ఉండొరల చేతిలో పట్టుకుని స్నానం చేయాలి, అది వాళ్ళిద్దరికీ కూడా గండక ప్రాయమైపోయింది, అలా చేయటానికి వాళ్ళు సమ్మతించలేదు. దీంతో ఈ శివయోగి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అక్కడికి పిలిచాడు. ఊళ్ళో పెద్దలందరూ వచ్చారు. ఏమయ్యా నీలకంఠ, ఇది నువ్వు చేయవలసిన పని, మీ ఇద్దరు కూడా చేతులు పట్టుకుని ఉండొరల చేతులు పట్టుకుని మీరు ఆ కోనేరులో స్నానం చేయండి అన్నారు. వాళ్ళిద్దరికీ మధ్యాహ్నం ఉన్నటువంటి ఆ ప్రతిజ్ఞను గురించి వాళ్ళు వివరించారు అందరికీ కూడా. సరే అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆలోచించి, అలా అయితే ఒక పని చేయండి, మీరు ఒక కర్రను తీసుకోండి, ఆ చివర ఆవిడ ఈ చివర నువ్వు పట్టుకుని మీరిద్దరూ కూడా ఆ కోనేటిలో మునగండి అన్నారు. సరే ఆ మాటలు విన్నటువంటి ఈ శివయోగి అలాగేను అన్నాడు. నీలకంఠుడు అతడి భార్య ఇద్దరు కూడా ఒక కర్రను తీసుకుని చెరువైపు పట్టుకుని ఆ కోనేరులో దిగారు. కోనేరులో మునిగారు. చిత్రం, మహావిచిత్రం, అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం, ఇంతగా మించినటువంటి అద్భుతం అనేది ఇంకెక్కడా జరగలేదు. కోనేటిలో మునిగినటువంటి వాళ్లు పైకి లేచేసరికి ఇద్దరూ కూడా ఆ వృద్ధ దంపతులు, వయసు మళ్లినటువంటి ఆ నీలకంఠుడు అతని భార్య ఇద్దరు కూడా నిత్య నూతన యవ్వనవతులైపోయారు. వాళ్ళిద్దరూ కూడా మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ పైకి లేచారు. దివ్యమైనటువంటి సౌందర్యంతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఎదురుకుండా చూశాడు నీలకంఠుడు, ఎదురుకుండా నంది వాహనారూఢయ్యినటువంటి ఆ ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఈశ్వరుడు అంటూ ఉన్నాడు, నీలకంఠ నేనేనయ్యా, మీరిద్దరూ ఇలా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఈ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు అనే విషయం తెలిసి ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఒకటి చేయాలి అనే తలంపుతో నేనే ఇక్కడికి వచ్చి ఒక మాయా పాత్రను సృష్టించి నీ చేతికి ఇచ్చానయ్యా. ఆ పాత్ర అనేది ఎక్కడికి పోలేదు, అది నా దగ్గరే ఉన్నది. మీ ఇద్దరూ కూడా నిండు యవ్వనంతో కలకాలం వర్ధిల్లండి, ఇక నుంచి 100 ఏళ్లు జీవితం జీవించండి, మీరు ఇక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా మీరు పొందండి, మరణానంతరము నాలో ఐక్యం కండి అంటూ వాళ్ళకి సాయిధ్యాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు ఆ పరమేశ్వరుడు. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు, పరాత్పరుడు, ఆదిదేవుడైనటువంటి ఆ శంకరుడు తన భక్తుల యొక్క కష్టాలన్నింటినీ తీర్చి వాళ్ళు తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిచేసి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. చివరికి ఆ భక్తులకి కైలాసం ప్రసాదిస్తూ ఉంటాడు.

0: ేవృత్యేనాపదిశేనాపదిశ్రేణిశ్రేణాయ
1: సువర్జాయమానేతాని లోకాయ భూజం.

ూర్వాదోరాజేత్వ్వేదే స్వీయాన్ సర్వే భూతే పునర్వాదా దినవే

ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి

్రహ్మవరింద్రం తో ప్రజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యాజాయంతయ్యా

ఇంద్రాహరాయ్యేంద్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ్రాజ్ఞ

ప్రత్యంబాధ్యం సత్యేనైరేణ హృదయ నామేణ్యాధ్యక్షాధ్యోషేభ్యోషేభ్యంభవ జగత్పద

ఆత్మవరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాపరిష్టాప

ృదయ్యాగ్రేవ్యక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక్షిక

నిర్గుణాయ నమస్తుభ్యం పునశ్చ సగుణాయ చ పునః ప్రకృతి రూపాయ పునశ్చ పురుషాయ చ పశ్చాద్గుణ

విజయకాల విదే నమః జ్యోతిషామయ నాయ నమః సిద్ధయే నమః సంధయే నమః విగ్రహాయ నమః ఖడ్గినే నమః శంఖినే నమః జటినే నమః జ్వాలినే నమః.

ఉరగాయ నమః ఖగాయ నమః భిక్షవే నమః భిక్షురూపిణే నమః రౌద్రరూపాయ నమః సురూపవతే నమః వసురేతసే నమః సువర్చస్వినే నమః.

నందనాయ నమః విషమర్దనాయ నమః బగహారిణే నమః నియంత్రే నమః కాళాయ నమః లోకపితామహాయ నమః

బలాయ నమః ఇతిహాసాయ నమః కల్పాయ నమః దమనాయ నమః జగదీశ్వరాయ నమః దంభాయ నమః దంభకరాయ నమః దాత్రే నమః వంశాయ నమః వంశకరాయ

శంకరాయ నమః, అనిత్యాయ నమః, వర్చస్వినే నమః, ధూమ్రలోచనాయ నమః, నీలాయ నమః, అంగలుప్తాయ నమః, శోభనాయ నమః, నరవిగ్రహాయ నమః, స్వస్తి నమః, స్వస్తిస్వభావాయ నమః, భోగినే నమః, భోగకరాయ నమః, లఘవే నమః, ఉత్సంగాయ నమః, మహాంగాయ నమః, మహాభర్గాయ నమః, ప్రతాపవతే నమః, కృష్ణవర్ణాయ నమః, సువర్ణాయ నమః, ఇంద్రియాయ నమః, సర్వవర్ణికాయ నమః, మహాపాదాయ నమః, మహాహస్తాయ నమః, మహాకాయాయ నమః, మహాయశసే నమః, మహామూర్ధ్నే నమః, మహామాత్రాయ నమః, మహామిత్రాయ నమః, నగాలయాయ నమః, మహాస్కంధాయ నమః, మహాకర్ణాయ నమః, మహోష్ఠాయ

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: అలాగే మన మనస్సులో కూడా ఇరుకు ఇరుకు ఆలోచనల మార్గాలు ఉన్నాయి, విశాల ఆలోచనల మార్గాలు ఉన్నాయి. ఇవే సృత్యాయచ పచ్చాయచ వాటిలో ఉండి కాపాడేవాడు కూడా ఆయనే. ఆడ తర్వాత కాఠ్యాయచ నీప్యాయచ అంటే అల్పజల ప్రదేశములకి ఎందున్నవాడు కాఠ్యాయచ, నీప్యాయచ అంటే క్రిందికి దిగుతున్న జలముల రూపంలో ఉన్నవాడు అంటే జలపాతాలని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ మనం వేగం చెప్పుకున్నాం, ఇక్కడ రూపం చెప్తున్నాడు. నీప్యాయచ వేగం జలపాతంలోనే కాదు, క్రింద పడిలే వాటిల్లో కూడా వేగం ఉండొచ్చు. ఇక్కడ మాత్రం జలపాతమే చెప్తున్నాడు. నీప్యాయచ నమః, నీరు పల్లమెరుగు అన్నాం. పల్లమెరుగే లక్షణంగా నీటిలో ఆ చైతన్యాన్ని నింపిన రుద్రుడు నీప్యాయచ, క్రిందికి దిగుతున్న నీరు రూపంలో ఉన్నటువంటి వాడు. సూద్యాయచ అంటే బురద నేలల్లో ఉన్నవాడు. ఇదేంటండి, అసలు బురద నేలలు కల్పించడం ఏంటి, అందులో ఆయన ఎందుకు ఉండడం, అసలు బురద అనేది లేకపోతే ఎంత హాయిగా ఉంటుందండి. ఈ బురద అంటే చెత్త అని నువ్వంటావు. బురదలో కాలు వేయలేమండి అని, నువ్వు కాలు వేయకూడదనే బురద పెట్టాడు ఆయన. ఎందుకంటే నువ్వు కాలు వేస్తే చచ్చిపోయే జీవుని బ్రతికించడానికి బురదను కల్పించాడు ఆయన. వాటిని అక్కడ కాపాడుతున్నాడు. బురదలో పుట్టి పెరిగే జంతువులకు ఉన్నాయి, ఆ జీవులకి కర్మానుభవం ఇవ్వాలి కదా. అందులో పుట్టి పెరగవలసినటువంటి అనుభవం వాటికి ఇవ్వాలి అంటే వాటికి అనుగుణమైన వాతావరణం సృష్టించాలి. అది విశేషం. ఏ జీవుడికి ఏ ఎన్విరాన్మెంట్ కావాలో చూస్తాడు. నీ తలలోనే ఈశ్వరుడు కాదయ్యా, నీ తల మీద ఉన్న పేనులో కూడా దానికి తగిన వ్యవస్థను కూడా అక్కడ సమకూర్చాడు ఆయన. అలాగే బురదని సృష్టించాడు. ఎందుకంటే ఆ బురదలో పెరిగే వానపాములు వాటన్నిట్లోని ఆయన దాగి ఉన్నాడు. బురద నేలల్లో ఉండే ఈశ్వరుడికి అంతర్యామి. ఆ ఈశ్వరుడిని నమస్కరించుకున్నాం, అంతర్యామిగా ఉన్నవాడు బురద నేలల్లో కూడా. ఇది మనం తెలుసుకుంటే ఆ బురద నేలలో కాలు వేయకుండా ఆయన కాపాడుకుంటాడు. బురద నేలను చూసినా ఈశ్వరుడిని గ్రహించగలిగేమని చెప్పిన ఆ వేదర్శికి నమస్కారం. సూద్యాయచ నమః, అంతేకాదు సరస్యాయచ నమః, విశాలమైన

మానవ అవసరాలున్నాయో అన్నిట్లో వృద్ధుడున్నాడని చెప్పుకుంటుంటే ఇవన్నీ మనం వృద్ధాప్యం వచ్చాక చూసుకుందామండి అంటే, నీవు నీరు తాగనప్పుడు అన్ని మానేసాక కాదు, నీకు నీటి అవసరం ఎప్పుడుందో అప్పుడే రుద్రుడిని తలంచుకో, నీకు నేల అవసరం ఎప్పుడుందో అప్పుడు రుద్రుడిని తలంచుకో. ప్రకృతి అంతా ఈశ్వరమయం ప్రకృతిలో నువ్వు బ్రతుకుతున్నంత కాలం, అందుకే నిరంతరం రుద్రస్మరణ ఎంత అవసరమో చూడండి. కూప్యాయచ నూతులు ఎందుండేవాడు, గర్తములు ఎందు అవక్ష్యాయచ గుంటల ఎందు ఉండేవాడు. అక్కడ కూడా చిన్న చిన్న గుంటల్లో ఉండే నీరుని చూసి కూడా రుద్రా అనుకుని పక్క నుంచి వెళితే అది కనీసం మనమే తుళ్లకుండానే ఆపుతాడు, ఆయన అందులో ఉంటాడు కనుక. అంతేకాదు వర్షాయచ మహావర్షం ఆయన యొక్క స్వరూపంట. వర్షాయచ నిరంతరం వర్షిస్తున్నవాడు, ఒక్కసారి వర్షం పడుతూ ఉంటే వర్షాయచ నమస్కారం పెడితే చాలు మనం, లేదా వర్షం రాకపోతే వర్షాయచ అంటే వింటాడు తప్పకుండా కురిపిస్తాడు వర్షాయచ నమః. అయితే ఆ వర్షం కూడా ఎప్పుడూ పడుతూ పడుతూ పడుతుంటే పనులు జరుగుతాయా అండి? జరగవు. ఆఖరికి జరిపిద్దామన్నవి మిగలవు, అన్ని ముంచుకుపోతాయి. అందుకు వర్షం ఎంత అవసరమో వర్షం లేకపోవడం కూడా అంతే అవసరం. ఇది చూడండి ఇక్కడ విశేషం. మనం మన ద్వంద్వ ప్రవృత్తులు బట్టి రకరకాల నిర్వచనాలు ఇస్తాం. ఎండలు భరించలేమండి బాబు, ఆ ఎండలే లేకపోతే నీళ్లు రావండి బాబు, ఆ నీళ్లు ఎక్కువపోతే మరో ప్రమాదం అండి. అందుకే వర్షం ఎంత అవసరమో వర్షం లేకపోవడం కూడా అంతే అవసరం. సృష్టిలో ప్రతి దానికి దాని అవసరం ప్రయోజనం ఉంది, అది తెలుసుకోమంటుంది ఇక్కడ. ఇలాగ వర్షము ఆయనే, వర్షము లేని స్థితి ఆయనే గనక అవర్షాయచ అన్నారు. వర్షరహితుడైనటువంటి స్వామికి నమస్కారము. అంతేకాదు వర్షం కురిపించేవెవరు? కురుస్తున్న వర్షం చూసి ఆ వానాజల్లు వానాజల్లు అంటున్నాం, కానీ ఈ వాన ఎక్కడి నుంచి కురుస్తుందో దాన్ని చూడు, ఆ వ్యవస్థలోకి వెళ్ళు, మనం ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడో చూడండి. ముందు క్రింద ఉన్న నీళ్ళన్నీ చూపించాడు, క్రింద ఎన్ని రకాల నీళ్లున్నాయో చూపిస్తున్నాడు. అందుకే వేదర్షి రుద్రుడి పెయింట్ వేస్తున్నాడు ఆయన బొమ్మ మనకి, ఎంత ఆర్డర్లీగా క్రింద ఉన్న అన్ని రకాల నీళ్ళని, చివరికి బురద గుంటల్లో నీళ్లు, తటాకాల్లో నీళ్లు, మహానదుల్లో నీళ్లు అన్నీ చూపించి చూపించి ఈ నీళ్లన్నీ ఏ వర్షంలోంచి వస్తున్నాయో ఆ వర్షం చూపించి క్రమంగా మన దృష్టిని పైకి తీసుకెళ్లి మేఘ్యాయచ విద్యుచ్ఛాయచ అన్నాడు. ఈ వర్షములన్నిటికీ మూలమైన మేఘములు ఎందు ఉన్న రుద్రునికి నమస్కారము. ఆ మేఘశక్తులు పర్జన్య శక్తులు అనేకములు ఉన్నాయి. పుష్కలావర్త వలాహకాది మేఘముల పేర్లు చెప్పారు మనకి. అందుకే వైదిక విజ్ఞానంలో ఉన్నటువంటి జల వ్యవస్థని చదవండి, అధ్యయనం చేయండి అని చెప్పడం, ఏ మేఘములు ఏ లక్షణాలు ఉంటాయో పర్జన్య శాస్త్రం కూడా మనకు చెప్పబడుతున్నది. మేఘములకు అనేకములైన పేర్లున్నాయి. అందుకే మేఘ్యాయచ బహువిధ మేఘముల రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఆ మేఘాలలో ఘర్షణ మొదలైనవి సహజం, అందులో శబ్దం ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యేటువంటి మహాశక్తి స్వరూపుడు గనక విద్యుత్యాయచ, అందులో ఉన్నటువంటి మెరుపు తీగల్ని చూడండి. అందుకే పరవశించిపోయి ఆదిశంకరుల వారు ఆ మేఘము, ఆ విసురు ఇదంతా కూడా శివుడే అని, మేఘమైన ఆ శివుణ్ణి కోరుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మేఘం అది అంటే, కరుణ్యామృత వర్షిణం ఘన విపద్ గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ. అది ఎంత దివ్యమైన మేఘం అంటే కరుణ్యామృత వర్షిణం, ఈ మబ్బులు నీళ్లు కురిపిస్తాయి, శివుడనే మబ్బు దయను కురిపిస్తాట. కరుణ్యామృత వర్షిణం అంతేకాదు, వేసవి తాపం చల్లార్చుతుంది ఆ మబ్బు, నా జన్మల తాపం చల్లార్చుతుంది శివుడనే మబ్బు. ఆ మబ్బు కురిస్తే పంటలు పండుతాయి, ఈ మబ్బు కురిస్తే జ్ఞానం పండుతుంది అన్నాడు. విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చాకృతి, దేవతలందరి చేత పూజింపబడే మబ్బు అది. సుమనస్సులు అంటే రైతులకి సుమనస్సులు అని పేరు, ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎప్పుడు ఏమంటుందంటే పంటలు బాగా పండాలి ఇలాగే అనుకుంటూ ఉంటుంది, అంటే దేశం బాగుండాలని అనుకోకుండా ఉంది కదా, అందుకే వాళ్ళ రైతులకి సుమనస్సులు అని పేరు, దేవతలకి సుమనస్సులు అనే పేరు. అందుకే సుమనస్ సంసేవ్యం ఇచ్చాకృతి, మబ్బులు ఎన్ని రకాలుగానో కనిపిస్తాయి, అలాగే పరమేశ్వరుడు ఏ రూపాల్లోనైనా సాక్షాత్కరించవచ్చు. ఎంత గొప్పగా చెప్పారు, చిన్నప్పుడు మనం మబ్బులు చూసి అంటాం, రథాలు వెళ్తున్నాయని కొందరు, సైనికులు వెళ్తున్నారని కొందరు, అయ్యా చిన్నపిల్లలు కనుక అలా అనుకుంటారంటాం, కానీ చిన్నపిల్లలైనా మబ్బుల్ని పరిశీలిస్తున్నారు, మనం మబ్బుల్ని కూడా గమనించడం లే, ఎందుకంటే తలెత్తుకు బతకడం ఎప్పుడో తగ్గిపోయింది. నృత్యద్భయు భక్త మయూరం, ఈ మబ్బు కొండల మీంచి వస్తాయి మబ్బులు, అలాగే ఈయన ఎప్పుడు కైలాసాది పర్వతాల మీదే ఉంటాడు. నృత్యద్భక్త మయూర మద్రి నిలయం, మబ్బుల్లో మెరుపులున్నాయండి ఈ శివుడనే మబ్బుకి, జడలనే మెరుపులున్నాయండి. చంచ జటామండలం, ఆ జటామండలాన్ని కదిలిస్తున్నాడు ఆ శివుడనే మబ్బు.
అలాంటి

మబ్బు నుంచి కురిసే కారుణ్యం అనే జలం కోసం నా మనస్సు అనే చాతకం ఎదురు చూస్తుంది. శుంభోవాంఛతి నీలకంఠర సదా స్వామ్యే మనశ్చాతక అన్నాడు. అందుకే మేఘ్యాయచ విద్యుచ్చాయచ నమో ఇంద్రియాయచ. ఏ వికారము లేని ఆకాశమనందున్నవాడు అంటే మబ్బులు అల్లకల్లాలు లేని తేట ఆకాశంలో ఉండేవాడు అని. మబ్బులు ఆయనే, మెరుపులు ఆయనే, వర్షము ఆయనే, వర్షము లేనప్పుడు స్థితి ఆయనే, మేఘములే నిర్మలాకాశము ఆయనే. నిర్మలాకాశం చూసి ఎంత నీలంగా నిర్మలంగా ఎంత హాయిగా ఉందండి అని ఆనందిస్తామా లేదా? కానీ అసలు ఎప్పుడూ నీలంగా ఉంటే ఒక్క మబ్బు కూడా కనబడట్లేదండి అనుకుంటున్నాం కదా. అందుకే మేఘము ఆయనే ఇంద్రియాయచ. అంతేకాదు అతప్యాయచ అంటే ఎండలలో ఉండే స్వామికి నమస్కారం. ఎండ అయినా ఆయనే, ఎండ ఈశ్వర స్వరూపం తెలుసుకోవాలి. ఎండలో కూడా ఘోరాఘోరాలు ఎలాగో చూస్తున్నాం మరి, నేను వివరించక్కర్లే. ఎండల్లో కూడా ఆయనే ఉన్నాడు. వాచ్యాయచ అంటే గాలిలో ఉండే ఈశ్వరునికి నమస్కారము. రేష్మ్యాయచ అన్నిటినీ లయం చేసే స్థితిలో ఉన్న ఈశ్వరునికి నమస్కారము అన్నారు. చూసారా, ఋతువులన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అదే విశేషం, సర్వ ఋతువుల్ని వర్ణించాడు, కాలస్వరూపుణ్ణి వర్ణించాడు. అందుకే ఋతుస్వరూపుడైన రుద్రుణ్ణి మనం నమస్కరించుకున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు పరమేశ్వరుడు ఎన్నెన్ని విధాలుగా ప్రకృతి రూపంలో ఉండి అనుగ్రహిస్తున్నాడో చెప్పుకున్నాం. ఈ కారణం చేతనే మన పూర్వీకులు ఋతువులన్నీ చక్కగా ఉండడానికి ఉపాసన మార్గంగా చూపించారు. ఈశ్వరుణ్ణి ఉపాసించినప్పుడు ఋతువులు తప్పకుండా అనుకూలిస్తాయి. ఇది కాలం యొక్క స్వరూపం. ఇంద్రియాయచ మేఘ్యాయచ విద్యుచ్చాయచ ఆతప్యాయచ. అందుకే సృష్టిలో ప్రకృతి పదార్థాన్ని దేనిని నిందించద్దు అంది వేదం. ఆతపన్న నింద్యాత్ వర్షం నింద్యాత్ అని వేద మంత్రములు. వర్షమును నిందించకు, ఎండను నిందించకు అని. ఏమిటండి అని ఆ ఎండలకు కొన్ని పదాలు వాడేస్తుంటాం. నిందించకని చెప్పిన ఉదాహరణలు ఎందుకు చెప్పడం? వర్షాల్ని, ఎండల్ని, గాలుల్ని ఎప్పుడు ఏమీ అనకూడదు. అబ్బా ఏమిటి గాలి ఇలా వదలగొట్టేస్తుంది అనడం కూడదు. ఎందుకంటే ఇవన్నీ ఈశ్వర స్వరూపాలు. ఈశ్వరుడు గాలి రూపంలో నిన్ను పలకరిస్తున్నాడు, ఎండల రూపంలో నిన్ను తాకుతున్నాడు, వర్ష రూపంలో నిన్ను తడుపుతున్నాడు, నీ గొంతు తడుపుతున్నాడు, నీ కడుపు తడుపుతున్నాడు. అంతేకాదు వాటి వల్ల వచ్చిన ఉర్వర్యాయచ కళ్యాయచ పంటల రూపంలో నీ కడుపు నింపుతున్నాడు. మనిషి రూపంలో వచ్చి ఏంది ఆయన బాగున్నావా అంటాడు. అయ్యో నేడిస్తే ఏమైందని పలకరించడానికి నలుగురు మనుషులు నీ దగ్గరకు వచ్చారు అంటే ఆ నలుగురు మనుషుల రూపంలో ఈశ్వరుడు వచ్చాడు. వాడు పెద్దవాడవని చిన్నవాడవని బుద్ధి తప్పితే కాదునైనా నా అనుభవంతో చెప్తున్నాను అని వృద్ధుడిలో వృద్ధుడున్నాడు. అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని చోట్ల నేను నడవలేను అని వృద్ధుడు అయిపోయి ఉంటే నేను నడిపిస్తాననే మనవడి రూపంలో వృద్ధుడున్నాడు. అందుకే కనిష్టాయచ. ఎక్కడ లేడయ్యా రుద్రుడు, ఇది తెలుసుకోక ఇవన్నీ బంధములండి, ఇవన్నీ మోహములండి అనకూడదయ్యా. వాటిల్లో కూడా రుద్రుడిని చూస్తే అది నీకు బంధము కాదు. అదే విశేషం. అలాగే వృద్ధుడు కదా అని వాడిని అంటిపెట్టుకు మళ్ళీ తిరగద్దు. అందులో అంతర్యామిగా ఉన్నాడు రుద్రుడు. ఇన్ని ఇది విశేషములు. అందుకే సమాజంలో ఈశ్వరుడు లేకపోతే సామాజిక జీవితం లేదు, ప్రాకృతిక జీవితం లేదు. ఇన్ని విధములుగా పరమేశ్వరుడు అనుకూలిస్తే, ఇన్ని అనుకూలిస్తాయి. అరిస్తే వచ్చి పలికి సాయం చేసేవాళ్ళు నీకుండాలి అంటే రుద్రుడు అనుకూలిస్తేనే వాళ్ళు నీ దగ్గర ఉంటారు. అది విశేషం. ఇదొక్కటి. అందుకే ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి అన్ని చోట్ల అభయం ఆనందం. వాస్తవ్యాయచ వాస్తువాయచ. ఇది విశేషం. ఆయన ఎక్కడున్నాడయ్యా? వస్తువుల యందున్నాడు. వాస్తుప వాస్తుని కాపాడేవాడిగా ఉన్నాడు. అది ప్రతి వస్తువు యందు అంతర్యామిగా ఉన్నవాడు. చాలు యొక్క మాట ఎక్కువ వ్యాఖ్యానం చెక్కలేదు. వాస్తు పాతి ఇతి ప అంటే కాపాడువాడు అని. వాస్తును కాపాడువాడు. వాస్తు శబ్దాన్ని అర్థం చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు పట్టేసినంత ఎప్పుడు పట్టలేదు. సరే, వైదికమైన వాస్తు విజ్ఞానం వేరనుకోండి, ఇప్పుడు చలామణవుతున్న వాస్తు విజ్ఞానం వేరు. దాని విషయం చెప్పడానికి నేనేం వాస్తు సాధ్యుడు కాను. కానీ వాస్తు గురించి తెలుసుకోవాలంటే గృహ నిర్మాణార్థమైన భూమిని పాలించువాడు అని అర్థం. ఈ వాస్తు పూజ ఎప్పటివి అంటే రామాయణ కాలం నుంచి ఉన్నాయి. పంచవటి కట్టుకున్నాడు రాముడు, వాస్తు పూజ చేసుకుని లోపలికి వెళ్ళాడని రాశాడు వాల్మీకి. ఎందుకు రాయాలండి? మరి అంత డీటెయిల్డ్గా వాస్తు పూజ కూడా చేసుకెళ్ళాడని చెప్పాలా? అంటే ఈ వాస్తు అనేది క్రీస్తు పూర్వమో క్రీస్తు శకమో అని రాయకుండా రాముడి కాలంలోనే ఈ దేశంలో ఉందన్న జ్ఞానం రావాలి. అది విశేషం. మన మన విజ్ఞాన శాస్త్రములన్నీ అందుకు మహర్షులు అక్కడ పెట్టేశారు. అనంతమైన ఈ వేదం ఏనాడో చెప్పింది, భూమి అంటే భూమిని ఆదేశమై
భూమి యందు ఏర్పడ్డ దిక్కులను అనుసరించి కొన్ని శక్తులు ఉంటాయి. దానికి అనుగుణంగా భూమిని మలుచుకోవాలి. అగ్నిస్థానం అగ్నిదే, వాయుస్థానం వాయువుదే. అలాగే తత్తదేవతాస్థానముల యందు తద్దేవతా ప్రీతికరమైన వస్తువులు పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కదా, అందరు దేవుళ్ళు అయ్యారు. అగ్ని దగ్గర అగ్ని, నీటి దగ్గర నీరు, ఇవన్నీ కూడా ఒకే ఇల్లు అనేటటువంటి పురుషుడికి అవయవములు. అందుకే వాస్తును తయారు చేస్తే, ఇంటిని నిర్మాణం చేసుకుంటే దిక్కు అనే దాన్ని నువ్వు నిర్ణయించిన వెంటనే, ఒక స్కెచ్ గీసిన వెంటనే ఆ స్కెచ్లో ఒక చైతన్యం వచ్చి కూర్చుంటుంది. చైతన్యం వచ్చి కూర్చోగానే తన అధిదేవత కూడా వచ్చి కూర్చుంటాడు. వాడిని వాస్తు పురుషుడు అని అంటారు. ఈ వాస్తు పురుషుడిని రక్షించడం అంటే అర్థం, వాస్తు శాస్త్రజ్ఞుడిని పిలిపించి ఈశాన్యం బాగుందా, నైరుతి బాగుందా అని మాత్రమే కాదు, ఇల్లంతా బాగుండడానికి నిత్యం ఆ ఇంట్లో పంచదేవతార్చన పంచయజ్ఞాలు జరుగుతూ ఉంటే వాస్తు బాయచ, అది విశేషం. ఇంట్లో సదాచారం శౌచం ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అందుకే రుద్రుడు రుద్రాభిషేకం రుద్రార్చన ఎక్కడ జరుగుతాయో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రశాస్త్రంలో మాట ఉన్నది, నువ్వు ఏ చోటుకి వెళ్ళినా నువ్వు నీ ఇల్లు వాస్తు ప్రకారం కాపాడుకోవచ్చు, అందులో రుద్రార్చన చేసుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళే ప్రతి చోట రుద్రాభిషేకాలు ఎవరు చేస్తాడండి? ఏదో పని మీద ఒక హోటల్కి వెళ్ళాం, దిగేం అక్కడ, దిగిన వెంటనే అక్కడ వెళ్ళి అవిడు అభిషేకాలు చేసి ఉంటాడు. ఇవన్నీ చెయ్యకపోతే అక్కడ అనేక నెగిటివ్ పవర్స్ ఆక్రమించుకుని ఉంటాయి. అలాంటి చోట వెళ్ళినప్పుడు అవి నీకు అంటుకుంటాయి. అవి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మంత్రశాస్త్రం ఒక పరిహారం చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళు అడుగు పెడుతూ శ్రీ రుద్రాయ నమః అనుకుంటే అక్కడ ఉన్న వాస్తు దోషం నిన్నేమీ చెయ్యదు. అది విశేషం. అందుకు రుద్రుడు వాస్తుపా అని చెప్పబడుతున్నటువంటి వాడు. అటు తర్వాత ప్రవేశిస్తున్నా 8వ అనువాకంలోకి, అష్టమోనువాకంలోకి. ఇది చాలా దివ్యమైన అనువాకంగా చెప్తారు. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అభిషేకం చేసేటప్పుడు గణగణగణగణ గంట కొట్టి కొబ్బరికాయ కొడతాం. ఎందుకు? అప్పుడు చల్ల పడిపోతాడు ఆయన. కొబ్బరికాయ కొట్టి వస్తూ ఉంటే చల్ల పడిపోతాడు. ఎందుకంటే మహా తేజస్వరూపుడే ఉన్న ఆయనకి అప్పటి వరకు అనేక అభిషేకాలు చేస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఆ ఉగ్ర తేజస్వరూపుడైన స్వామి ఇంకా చల్ల పడిపోతాడట. రసం వస్తోంది ఇక్కడ. ఆ రసం చూడండి, నమస్సోమాయ చ రుద్రాయ చ, రసం వచ్చింది అక్కడ. ఆ రసం ఎవరో తెలుసా? చిదేక రస రూపిణి అమ్మవారు ఇక్కడ ఎంటర్ అయ్యారండి అష్టమోనువాకంలో పూర్తిగా. ఇప్పటివరకు ఆవిడ డ్యాన్సే చూసాం, ఏమీ అది కాదు. ఇక్కడ స్పష్టంగా వచ్చేసారు. అందుకే అష్టమోనువాకం వచ్చిందా, ఆ రుద్రుడు కూడా శుభ్రంగా ఆ నారికేళ్ల జలం పోయించుకుంటాడు అక్కడ. సోమ అంటే రసస్వరూపుడు అని అర్థం. ముందు నమస్సోమాయచ అని ప్రారంభమైంది. ఇక్కడ రసస్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారము. అంటే యజ్ఞంలో మనకు అగ్ని రసము అని రెండు ఉంటాయి. అగ్ని సోమాత్మకం జగత్ అని, ఈ సోమము ఆయనే, అగ్ని ఆయనే అని తెలుసుకోవడానికి నమస్సోమాయచ రుద్రాయచ ఈ రెండిటిలోనే చిత్ ఏక రస రూపిణి అనే మాట ఉన్నది. చిత్ అంటే రుద్రుడు, రస అంటే అమ్మ. చిత్ అంటే జ్ఞానము, రసం అంటే ఆనందము. జ్ఞానానందములు రెండు విడిగా ఎప్పుడు ఉండవు. నాకు జ్ఞానం ఉంది కానీ ఆనందం కలగట్లేదు అని అంటే జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం యొక్క లక్షణమే ఆనందం, ఆనందం యొక్క పూర్ణస్థితే జ్ఞానం. అందుకు జ్ఞానానందములు రెండు ఉంటాయి. అందుకే అమ్మవారు చిదానంద లహరి అన్నారు. ఆవిడ ప్రవాహ రూపిణి, రసస్వరూపిణి, చిదానంద లహరి, పరమాహ్లాద లహరి, సౌందర్య లహరి అని కీర్తించారు శంకరుల వారు. అదేమిటో కాదయ్యే, శివానంద లహరి. ఆ సోమ అంటేనే శివానంద లహరి ఆ తల్లి. ఆ లహరి, సౌందర్య లహరి అంతా ఈ యొక్క సోమాయ అనే పేరులో ఉందండి. సోమ అనే పేరే చూడండి అక్కడ, ఆయన శివుడు తప్ప మరేమీ కాదు. ఆ రసం శివుడి రూపమే. ఎందుకంటే ఆ రసం మన వైపు కురిస్తే చలబడిపోయాం. ఆ రసమే శివుడి దయ, దయామృత రసం. అదే సోమం. దయామృత రసమను పోల్చుకోవడానికే అక్కడ శివుడు సా ఉమా సోమ, ఉమాసహితుడైన రుద్రునికి నమస్కారము. అది విశేషం. నమస్సోమాయ అంటే నమస్సాంబాయ అర్థం. ఇంకెవ్వరికి ఈ పేరు లేదండి. శివుడికే సాంబా అని పేరు. అంటే అమ్మతో ఉన్నవాడా అని పేరండి ఆయనకి. ఆయనకి ఎంత సరదావో అలా అనిపించుకోవడం, ఆవిడితో ఉన్నాయనా అని. ఆవిడికి అంతే శివాన్విత అంటే ఆవిడికి చాలా సంతోషం. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి అంటే ఆ తల్లికి అంత ఆనందము, ఇంకేమనక్కర్లే. తర్వాత లలితాంబిక అంటే చాలా ఆవిడికి. అందుకు ఆ తల్లి ఉన్నదే ఆ సోమ ఉమాసహితుడైన స్వామికి నమస్కారం అన్నారు. ఈయనవడు ఆవిడేమిటి? ఆవిడకు ఉమా అనే పేరేమిటండి? ఉమా అనే పేరు వేదం చెప్పింది. తస్మిన్
తస్మిన్ ఆకాశే స్త్రియ మాజగామ. ఒక మహాకాశంలో ఒక స్త్రీ గోచరించింది దేవతలకి. ఆ స్త్రీ బహుశోభమానాముమాం హైమవతీం తాం హోవాచ. కేనోపనిషత్తులో వాక్యం ఇది, బహుశోభమానా ఉమా హైమవతి. ఇంతవరకు చెప్పుకున్నదంతా ఏమిటండి, బహుశోభమానే కదా. ఆ శోభమానమే హైమవతి, ప్రకాశమానమై ఉన్నటువంటిది ఆవిడే ఉమా అని వర్ణించారు. ఏమిటండి ఉమాదేవి అంటే, ఆయన ఓం అయితే ఈవిడ ఉమా అండి అంతే, ఇంకేమి కాదు. రుద్ర అంటే ఓం అని మనం ముందే చెప్పుకున్నాం, ప్రణవము అని. అనగా నమస్సోమాయచ రుద్రాయచ ఉమా ఓం, ఈ రెండు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఓం పరమేశ్వరుడైతే ఉమా పరమేశ్వరి, ఈ రెండు పేర్లు కొంచెం మీరు ఆలోచిస్తే విశేషం. ఉమా అంటే ఉమేతి ప్రణవవర్ణ వ్యత్యాస రూప అని చెప్పారు. ఓంకారంలో పరాశక్తి ప్రణవ, పరాశక్తే ప్రణవం, తరింపజేసే తల్లి, అందుకు ప్రణవ అన్నారు. ఓంకారంలో ఉండే శక్తి ఏమిటి? శివుడు ఓంకారమైతే ఓంకారంలో ఉన్న శక్తి అమ్మవారు. ఓంకారాన్ని ఓంకార శక్తిని వేరు చేయగలమా? పంచదారాన్ని దాని తీపిని వేరు చేయగలమా? అలాగే ఓంకారంలో ఉన్న శక్తి అమ్మవారు అని వర్ణించారు. ఓం అనేటటువంటి దాని ఉచ్చారణ విధానం మీరు చూడండి. ఆ ఓపెన్, ఊ మధ్యభాగం, క్లోజ్, తెరచి క్రమంగా లయం, అది ఓం అంటే. ఆ సృష్టి, ఊ లయాని వైపు వెళుతున్న స్థితి. స్థితి అంటే ఏంటో కాదు, సృష్టింపబడి లయం వైపు వెళుతున్న మధ్య మార్గానికి స్థితి అని పేరు. అందుకే ఆ ఊ అం, ఆ అం దేనిలోకి వెళ్ళిపోతుందో అది లయకారకుడే రుద్రుడు అని చెప్పుకున్నాం మనం. అంటే ఓం అని ఆ పూర్ణ స్థితిలో ఏం చెప్పబడుతున్నది, సృష్టి నుంచి లయం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం, అవునా లేదా? సృష్టి నుంచి లయం వైపు అంటే కేవల కైవల్యం అని ఆయన ఎప్పుడూ కూడా సమస్త సంహారకత అండవాయా పేకప్ చెప్పేస్తాట ఆయన ఎప్పుడును. అంటే ఆ లయం చేసుకోవడం ఆయన యొక్క స్వభావం. మళ్ళీ సృష్టి ఆరంభించేటప్పుడు ఎలా వస్తోంది, ఆ వికసించి ఉమ్మా అని వచ్చింది చూడండి, ఆ మళ్ళీ బయటకు వచ్చింది. కనుక ఉమ్ ఆ ఉమా, అది ఈ ఆ చివరికి వెళ్ళింది అనమాట. ఓం అనగానే ఆ అకారం వెళ్ళి మకారానికి తగిలితే ఈ ఉమా మిగిలిపోయే. అంటే సృష్టి రూపంగా వ్యక్తం కావాలి అంటే అమ్మ ఉండవలసిందే. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై అన్నారు శంకర్లు వారు. ఏమీ పట్టనటువంటి ఈశ్వరుణ్ణి ప్రపంచం అనే పెద్ద పని చేయించిన తల్లి అని కీర్తించాం, పంచకృత్య పరాయణ. అందుకే ఆయన్ని ప్రేరేపించి ఈ సృష్టి అంతా చేయిస్తుందట. ఇంట్లో కూడా అంతే కదండి, ఆయన కూర్చుని టీవీ ఉందంటే వెళ్ళి కూరలు తేరా అని పంపించారు ఆవిడే. ఈ విధంగా ఇంటి వ్యవస్థ అంతా ఆవిడే నడుపుతుంది. ఇది మైక్రో, అది మ్యాక్రో. ఆ జగద్రూప వ్యవస్థను కూడా ఆయనలో ఉన్న చైతన్యమే ప్రేరేపణ చేస్తుంది. అందుకే ఓం ఉమా. అందుకే ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ ఉమా అని తల్లిని కీర్తించుకుంటే చాలు, వాడు ఓం అన్నా అనకపోయినా అమ్మ చూసుకుంటుంది. ఓంలో ఏముందో ఉమాలో అదే ఉంది. అమ్మ ఎవరు, అయ్యారే అది చెప్పడం అనమాట. నమస్సోమాయచాని. ఈ ఉమాదేవి అనుగ్రహం లేకపోతే శివుడే ఏమి పట్టట్టండి. ఈ విషయం మనకి వేదములు పురాణములన్నీ చెప్తున్నాయి, శ్వేతాశ్వేత ఉపనిషత్తు మొదలైన విషయాలు. ముముక్షయా పురాకేచిన్ మునయో బ్రహ్మవాదిన సంశయా విష్టమనసో విమృశంతి యథాతథం. ఒకప్పుడు ముముక్షువులైన బ్రహ్మవాదులందరూ కూడా ప్రశ్న వేసుకున్నట్టండి, ముముక్షువులు గనక బ్రహ్మవాదులు గనక ఏమిటి అసలు ఈ జగత్తు అని ప్రశ్న వేసుకున్నారు. కిం కారణం కుతో జాత జీవామక్యన వయం, ఏది కారణము, దేనివల్ల కలిగి ఉన్నాం, దేనిలోకి వెళ్ళిపోతాం మనం, ఏమిటి ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నాము మనం? ఏమీ లేదు. ఈ దేహం నేననుకుని దీనితో నానా పాపాలు చేయడమే తప్ప. కిం కారణం కుతో జాత జీవామక్యన వయం, ఇది పుస్తకాలతో చర్చలతో తేలదు కదా. దానికి వాళ్ళు ఏ మార్గాన్ని అవలంబించారంటే, తే ధ్యాన యోగానుగతాః. ధ్యాన యోగానుగతాః ప్రాపస్యం శక్తిం ఐశ్వరం. ధ్యాన యోగం లేక వెళ్ళగానే వాళ్ళకి ఐశ్వరం శక్తిం ప్రాపశ్య అంటే ఈశ్వర శక్తిని చూశారట. ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి ఎవరంటే పాసవిచ్ఛేదిక, ఆవిడే పాసమును తొలగించున్నది. సాక్షాన్ని గూఢా కనబడకుండా ఉన్నదిట ఆవిడ. అలాంటి తల్లి వచ్చి తయా అవిచ్ఛిన్న పాశాస్తే, ఆవిడ వచ్చి వీళ్ళ పాసములన్నీ తొలగించిందిట. అవిద్యా గ్రంథులు మొత్తం
విడదీసింది. విడదీసిన వెంటనే వాళ్ళకి కనబడింది సర్వకారణ కారణం. సర్వకారణ కారణమైన పరమేశ్వరుడు కనబడ్డట. ఎలా కనబడ్డాడంటే శక్తిమంతం మహాదేవం అనుపశ్యన్ జ్ఞానచక్షుష. ఆ తల్లి ఉన్మీలనం చేయించినటువంటి ఆ జ్ఞాన నేత్రంతో శక్తిమంతుడైన మహాదేవుడు కనబడ్డట. అంటే ఈవిడ వచ్చి పాసం తెంచేసి వీళ్ళు ఆయన పక్కన కూర్చొని కనిపించింది అనమాట. అందుకే ఎవరయ్యా అమ్మ అంటే నీ కళ్ళు తెరిపించేది అనర్థం. అంటే బ్రహ్మ విద్య ప్రదాయిని, ఆయన బ్రహ్మము, బ్రహ్మము వేరు బ్రహ్మ విద్య వేరు కాదు. ఇక్కడ దీపాన్నున్నాను అన్న విషయం ఆ దీపమే వెలుగుతూ చెప్తుంది. అలాగే పరమేశ్వరుడు తానంతటా ఉన్నాడన్న విషయాన్ని తనదైన అమ్మవారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే అమ్మవారి ద్వారానే ఈశ్వరుని మనం గ్రహించగలుగుతున్నాం గనక అమ్మ లేనిది తెలుసుకోలేం. అందుకే కైవల్యోపనిషత్తు నీకు మోక్షం కావాలంటే మార్గం చెప్తానన్నది. ఏమినంటే ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా నిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం తమస పరస్తాత్ అని చెప్పినది. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, తస్మాత్ సహ తయా శక్త్యా హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతికి సిద్ధి నేతరేషామితి శృతి. పార్వతీదేవి పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, ఆమెను ఆశ్రయించిన వారికే సిద్ధి, ఆమెను ఉపాసించిన వారే హృది పశ్యంతి ఏ శివం శివుణ్ణి హృదయంలో దర్శించగలరు, అలా దర్శించగలిగిన వారికే శాశ్వత సిద్ధి. అందుకు ఉమాసహితుడైన పరమేశ్వరుణ్ణి దర్శిస్తున్నాం. నమ సోమాయచ రుద్రాయచ అమ్మవారు ఎప్పుడు వచ్చారు రుద్రుడు వెంటనే అనుగ్రహిస్తాడట. అందుకే ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం మనం వేదం చెప్పిన రుద్రోపనిషత్తుని ఆధారం తీసుకుని చెప్పుకున్నాం. రుద్ర శబ్దానికి అనేక అర్థాలు నేను చెప్పాను, మళ్ళీ చరివితి చదవడం కాకుండా గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మరొక అర్థం చెప్తున్నాడు. కస్మాదుచ్యతే రుద్ర, ఇది వేదం చెప్పిన విషయం. ఇది ఎందుకు రుద్రుడు అన్నారాయన్ని అంటే యస్మా ఋషుభి ధృతమస్య రూపం ఉపలభ్యతే అని చెప్పారు. ఋషులకు ధృతం అతి తొందరగా ఆయన రూపం దొరికిపోయిందిట, అది విశేషం. ఋషులైన దర్శన శక్తి గలవారు ఒక్కసారి ధ్యానించగానే వెంటనే కనబడ్డట రుద్రుడు. మొదట తొలుత కనబడినవాడు, అతి తొందరగా కనబడేవాడు రుద్రుడేట, సులభ ప్రసన్నుడు. అందుకే రుద్రుడు అంటే తొందరగా అనుగ్రహించేవాడు, కరిగేవాడు కరిగించేవాడు రెండు ఆయనే. అతి తొందరగా కరిగిపోతాటండి ఆయన. అందుకే అతి తొందరగా సాక్షాత్కరించిన వాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే, అతి తొందరగా అనుగ్రహించాడు. అతి తొందరగా అనుగ్రహించాడు ఎందువల్ల? నమ సోమాయచ వల్ల. నమ సోమాయచ రుద్రాయచ, ఈ రుద్రస్వరూపుడే ఆ చైతన్యంతో కలిసి మళ్ళీ ముందు చెప్పినటువంటి అనువాకాలలో ఉన్నవే ఇక్కడ చెప్తున్నాడు. అంటే అవన్నీ ఒక్కసారి స్మరించుకుంటున్నాం. అందుకే ఇది ఎస్సెన్స్ మొత్తం రుద్రంలో. మొత్తం రుద్రం చెప్పినా చెప్పకపోయినా అష్టమోనువాకం చెప్పుకుంటే చాలనడానికి కారణం ఇదే. నమస్తాంబ్రాయ చారుణాయచ అని వెంటనే వచ్చింది, దీనికి నేను అర్థం చెప్పక్కర్లేదు. ఉగ్రాయచ భీమాయచ అగ్రే వధాయచ దూరే వధాయచ, వీటి విషయాలు మిగిలిన రుద్రం అంతా కూడా రేపటి రోజున చెప్పుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. రేపు ఈ రుద్ర ప్రవచన మహాయజ్ఞానికి పూర్ణాహుతి రోజు. ఎక్కడ ఏవి దాటవయ్యి ఉండో ఈ ముందు నుండి చెప్పింది గుర్తుపెట్టుకోండి. ప్రథమానువాకంలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థనే మళ్ళీ 9 దశమాది అనువాకాల్లో మనకు వస్తాయి. ఆ ప్రార్థన విస్తృతి వస్తుంది. అయితే అప్పుడు భయంతో తెలియకుండా స్తోత్రం చేశాడు ఆశ్రయించి, తర్వాత తానేమిటో మొత్తం చూపించిన తర్వాత స్తోత్రం చేస్తున్నాడు, అదే తేడా. అందుకు ఆ విషయాలు అక్కడ చెప్పుకున్నవి చాలా ఉన్నాయి కనుక ఎక్కువ అక్కడ వివరించాం. ముఖ్యమైన వదనం, అందులో సందేహం లేదు. ఇలాగా రుద్ర భాష్యం అంటే రుద్ర నమకానికే భాష్యం. చమకం శాంతిగా చదివేటటువంటి మంత్రము. అయితే అందులో రుద్రత్వం లేదా అంటూ ఉంది. అది ఏ మేరకు ఉందో, ఏ మేరకు తెలుసుకుంటే అంతా అర్థం చేసుకోగలమో ఆ విషయం కూడా ప్రస్తావించుకుందాం. నమస్

0: నీలకంఠుడు. పూర్వకాలంలో చిదంబర క్షేత్రంలో నీలకంఠుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు కులానికి కుమ్మరివాడు అయినప్పటికీ మహాశివ భక్తుడు. నిత్యము కూడా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజు యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ శివగంగలో స్నానం చేసి ఒంటి నిండా కూడా విభూతి పూసుకుని రుద్రాక్షమాలలు ఒంటి నిండా దిగవేసుకుని ఇంటికి వచ్చేవాడు. కులవృత్తి చేసేవాడు. బ్రహ్మదేవుని యొక్క సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టుగా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇద్దరు చేసేవి మట్టికుండలే, కుమ్మరి చేసేవి మట్టికుండలు, మరి ఆ బ్రహ్మ చేసేవి మనసు ఉన్నటువంటి కుండలు. మన కుమ్మరి చేసేవి ఆ మట్టివి కాలితే గాని కుండలు కావు, కాలకముందు మట్టి. మరి బ్రహ్మగారివి కాలిపోయేటటువంటి కుండలు. కుమ్మరి చేతిలో మట్టి కాలి కుండ అవుతోంది, బ్రహ్మ చేసినటువంటి కుండలు కాలి మట్టి అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇద్దరిది ఒకటే సృష్టి. ఈ భక్త శిఖామణి అయినటువంటి ఆ నీలకంఠుడు, ఆ కుమ్మరివాడు తన పనులు చేసుకుంటూ నిరంతరము ఆ శివుణ్ణే ధ్యానిస్తూ ఉన్నాడు. శివధ్యాన తత్పరుడై ఉన్నాడు. ఎల్లకాల సర్వకాల సర్వావస్థల్లో ఎందుకు కూడా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. శివభక్తులకు శివయోగులకు అతడు ఎప్పుడూ కూడా దానము ధర్మము చేస్తూ ఉండేవాడు. వాళ్ళ బియ్యం ఇస్తూ ఉండేవాడు, ధాన్యం ఇస్తూ ఉండేవాడు, అన్నాలు పంపించేవాడు. తాడు శివానందంతో అలవోకగా నిర్మించినటువంటి ఆ కుండలు, మూకుళ్ళు, కడవలు, అన్నం వండుకునేటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా బ్రహ్మానందం పొందుతూ ఉండేవాడు. ఇవన్నీ తయారు చేస్తూ ఉండేవాడు. ఆ శివనామ స్మరణ చేస్తూనే ఈ పాత్రలు తయారు చేస్తూ ఉండేవాడు, బ్రహ్మానందం పొందుతూ ఉండేవాడు. శివభక్తులందరూ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాలే అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. వారు ఎప్పుడు ఏది అడిగినప్పటికీ కూడా కాదు అనేవాడు కాదు, ఇచ్చేస్తూ ఉండేవాడు. అతడి భార్య కూడా ఆ శివభక్తులనూ పాతివ్రత్యంలోనూ కూడా మేటి అయి ఉండేది. వాళ్ళకి పిల్లలు మాత్రం లేరు. పిల్లలు లేకపోయినప్పటికీ ఇదే ఈశ్వరేచ్ఛ అని భావించారు. ఇద్దరు చాలా నిశ్చింతగా కాలం గడుపుతూ ఉన్నారు. సాయంకాలం వేళల్లో శివుడి యొక్క కథలన్నీ వింటూ ఉండేవాళ్లు, తన్మయత్వంతో ఊగిపోతూ ఉండేవాళ్లు. ఒకసారి అతడికి అదృష్టవశాత్తు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతన్ని మిక్కిరిగా ఆకర్షించింది ఏమిటి అంటే నీలకంఠం. శివుడు కనిపించాడు. ఆ శివుడి యొక్క కంఠం, అతడు గరుడకంఠుడు కాబట్టి ఆ కంఠం అంతా కూడా నీలంగా ఉన్నది. ఆ నీలకంఠం అనేది అతన్ని బాగా ఆకర్షించింది. దాంతో అతడు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఉన్నటువంటి పెద్ద పెట్టను నీలకంఠ అని ఒక్కసారిగా అరిచేవాడు. ఎవరిని పిలుస్తున్నాడో తెలీదు, ఎందుకు అరుస్తున్నాడో తెలీదు, కానీ నీలకంఠ అని మాత్రం అరిచేవాడు. ఆ రకంగా అతను ఎప్పుడు పడితే అప్పుడు నీలకంఠ అని అరుస్తూ ఉండటం చేత అతనికి నీలకంఠుడు అనేటువంటి పేరు సార్థకమైపోయింది. ఒకసారి వర్షాకాలం, తాను తయారు చేసినటువంటి కుండలన్నీ కూడా బజార్లో అమ్ముదాము అని చెప్పేసి వెళ్లాడు. సంతకు వెళ్లాడు, కుండలన్నీ అమ్మేశాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది. ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. కారు మబ్బులు కమ్ముతున్నాయి. ఉరుములు ఉరుగుతున్నాయి. మెరుపులు వస్తూ ఉన్నాయి. ఇంకా వర్షం వస్తుంది అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాన ఊపందుకుంది. జోరున వర్షం కురుస్తూ ఉన్నది. నిలవ నీడ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ కుమ్మరివాడు ఎక్కడా ఆగలేదు. నీలకంఠుడు అలాగే నడిచి ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా బాగా వర్షం పెరిగిపోయింది. గాలులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక లాభం లేదు అనుకుని దోవలో ఎక్కడో ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి దగ్గర ఆగాడు నీలకంఠుడు. ఆ ఇంటి ఆవిడ వచ్చినటువంటి వాడు నీలకంఠుడు అని గుర్తించింది. సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. బట్టలన్నీ కూడా తెరిసిపోయి ఉన్నాయి. ఒళ్ళంతా నీళ్లు గారుతూ ఉన్నది. తుడుచుకోవడానికి బట్టలు ఇచ్చింది. బట్టలు మార్చుకోమని పడి వస్త్రాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకి తినటానికి ఆహారాన్ని సమర్పించింది. తాగటానికి నీరిచ్చింది. అలా కొంతసేపు గడిచింది. వర్షం తగ్గింది. నీలకంఠుడు ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లాడు. నీలకంఠుడు ఇంటికి వెళ్లేటప్పటికీ ఈ పొడి బట్టలతో ఇంటికి వెళ్లాడు నీలకంఠుడు. అతడి భార్య చూసింది. ఏమయ్యా, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు? ఈ పొడి బట్టలు ఎక్కడివి అని అడిగింది. నీలకంఠుడికి తనకి బట్టలు ఇచ్చినటువంటి వాళ్ళెవరో ముందు తెలీదు, కానీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మాత్రం తెలిసింది తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆవిడ ఒక వేశ్య అని. సరే అయినప్పటికీ మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు నీలకంఠుడు. ఇంటి దగ్గర భార్య అడిగింది ఈ బట్టలు ఎక్కడివి అని. జరిగిన విషయం ఏమాత్రమో దాచకుండా భార్యకి చెప్పేశాడు నీలకంఠుడు. నేను దోవలో వస్తూ ఉన్నాను, దోవలో వర్షం అనేది బాగా పెరిగిపోయింది, అప్పుడు ఒక ఇంట్లో ఆగాను, అది ఒక వేశ్య యొక్క గృహము. ఆ వేశ్య నన్ను లోపలికి ఆహ్వానించింది, నా బట్టలని కూడా మార్చుకున్నాను, ఆవిడే పొడి వస్త్రాలు ఇచ్చింది, ఈ వస్త్రాలని కూడా ఆ వేశ్య ఇచ్చినవేను అన్నాడు. దాంతో భార్యకు అనుమానం వచ్చింది. ఎన్ని రోజులుగా సాగుతూ ఉన్నది ఈ వ్యవహారం, నీకు ఏమాత్రమూ పరిచయం లేకుండా ఆవిడ నీకు ఇలా బట్టలు ఇచ్చింది అంటే నేను నమ్మను, కాబట్టి నీకేదో చాలా కాలంగా పరిచయం ఉన్నది అన్నది. ఆ వేశ్యను తాకి వచ్చినటువంటి ఆ ఒంటితో నన్ను నువ్వు తాకవద్దు, నీ జీవితంలో నన్ను నువ్వు తాకవద్దు అని చెప్పేసి ఆవిడ ఆనపెట్టింది. దాంతో చిక్కరైపోయినటువంటి నీలకంఠుడు, నా గొంతులో ఊపిరినంత వరకు నేను నిన్ను ముట్టుకోను అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి శపథం చేశాడు. ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఆ ప్రతిజ్ఞల యొక్క సారాంశం ఏమిటి అంటే ఒకరిని ఒకరు తాకరు అనేది వాళ్ల యొక్క భీకరమైనటువంటి ప్రతిజ్ఞ. లోకానికి మాత్రం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సంసారం చేస్తూ ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరి జీవన విధానం వాళ్లదే, ఎవరి జీవితం వాళ్లదే, వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకసారి ఈ పరమేశ్వరుడు కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమిటిది తన భక్తుడు ఈ నీలకంఠుడు, ఆ నీలకంఠుడు అతని భార్య ఇలా ఉన్నారు, మరి వీళ్ల జీవితానికి సార్థకత ఎలా చేకూరుతుంది ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ నీలకంఠుడు కాలం అనేది గడిచిపోతూ ఉన్నది, కాలాంతరంలో ఇద్దరికి కూడా వయసు కూడా పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆ పరమేశ్వరుడు ఒక నిశ్చయానికి వచ్చాడు, వీళ్ళని ఏ మార్గం ఏ రీతిగానైనా సరే ఒక మార్గానికి ఒక దారికి తీసుకురావాలి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శివయోగి వేషంలో ఈ నీలకంఠుడి ఇంటికి వచ్చాడు. వచ్చినటువంటి శివయోగిని లోపలికి ఆహ్వానించాడు నీలకంఠుడు. అతన్ని విస్తరితను గౌరవించాడు. ఆ వచ్చినటువంటి శివయోగి నీలకంఠుడి యొక్క ఆతిథ్యం అందుకుని తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత్రని అతడికిచ్చి, నాయన ఈ పాత్ర అనే నా తప ఫలం, ఈ సామాన్యమైనటువంటిది కాదు, నువ్వు చాలా గొప్పవాడివి, శివభక్తుడివి అని విన్నాను, అందుకని నేను దీన్ని నీకు ఇస్తూ ఉన్నాను, దీన్ని నీ దగ్గర ఎట్టిపెట్టు, నేను గ్రామాంతరం పెడుతూ ఉన్నాను, తిరిగి వచ్చిన తర్వాత ఈ పాత్రను నేను చాలా జాగ్రత్తగా తీసుకెడతాను, అంతవరకు నువ్వు బహు జాగ్రత్తగా దీనిని ఇంట ఉంచవలసింది అన్నాడు. సరేను అన్నాడు నీలకంఠుడు. ఆ పాత్రను తీసుకున్నాడు శివయోగిగా వెళ్లిపోయాడు. నీలకంఠుడు ఆ పాత్రను అటక మీద రహస్యమైనటువంటి ప్రదేశంలో చాలా జాగ్రత్తగా దాచాడు. ప్రతిరోజు కూడా తన యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆ పాత్ర ఉన్నదో లేదో చూసి ఒక్కసారి ఆ పాత్రను తీసుకుని దాన్ని మళ్లీ గుడ్డతో తుడిచి దాన్ని రహస్యంగా మళ్లీ అక్కడే భద్రంగా దాచిపెడుతూ ఉండేవాడు. ఈ రకంగా చాలా కాలం గడిచిపోయింది. కొంతకాలంకి ఈ శివయోగి మళ్లీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినటువంటి వాడే నీలకంఠుడి దగ్గరికి వచ్చి, నాయన నా పాత్రను గనక నాకు ఇప్పించినట్లయితే నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. మహద్భాగ్యం స్వామి, దానికే ఉన్నది, మీ పాత్ర చాలా జాగ్రత్తగా దాచబడింది, నేను తీసుకొస్తాను, ఉండండి అన్నాడు నీలకంఠుడు. సరేను అన్నాడు శివయోగి. నీలకంఠుడు అడగెక్కాడు. మహా అద్భుతమైనటువంటి విషయం, విచారకరమైన విషయం కూడా ఏమిటి అంటే అక్కడ పాత్ర లేదు, నిన్న కూడా దాన్ని తుడిచిపెట్టాడు, కానీ తెల్లవారు ఎప్పటికీ పాత్ర అయిపోయిందో నీలకంఠుడికి తెలియలేదు. భార్యను అడిగాడు, ఆయన కూడా తెల్లమగం వేసింది, పాత్ర ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియలేదు. ఈ విషయం శివయోగికి చెప్పాల్సిందే తప్పదు, ఇల్లంతా వెతికారు, పాత్ర ఎక్కడా కనపడలేదు. చివరికి శివయోగి దగ్గరకు వచ్చి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి జరిగినటువంటి ఘోరాన్ని గురించి చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి శివయోగి ఆగ్రహోదగ్గుడైపోయాడు. నీలకంఠ, నువ్వు చాలా గొప్పవాడివి అనుకున్నాను, మంచివాడివి అనుకున్నాను, ధర్మపరుడివి, భక్తుడివి అనుకున్నాను, అందుకని నా తప ఫలమైనటువంటి ఆ పాత్రను నీ దగ్గర నేను దాచిపెట్టానయ్యా, నువ్వు ఆ పాత్రను కాస్త ఏదో చేశావు, నీ స్వార్థబుద్దితో ఆ పాత్రను కాస్త మాయం చేశావు, నాకు తీరనటువంటి నష్టాన్ని కలిగించావు అన్నాడు. ఈ నీలకంఠుడు ఆయన కాళ్ళా వేళ్లాపడ్డాడు. ఆ పాత్ర పోతే ఇంకొక పాత్ర నేను చేసిస్తాను, అలాంటిదే ఇంకో పాత్ర నేను చేసిస్తాను స్వామి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివయోగి, ఏమయ్యా కామధేను వంటి నా పాత్రను తీసుకొచ్చి తీసేసుకుని దున్నపోతు వంటి ఒక ఒట్టిపోయినటువంటి ఒక పాత్రని, ఉపయోగం లేనటువంటి ఒక పాత్ర నాకు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నావు. నా తప ఫలమయ్యా ఆ పాత్ర అంటే కాదు, ఆ పాత్రే నాకు కావాలి అన్నాడు. నీలకంఠుడు మాట్లాడలేకపోయాడు. దీంతో ఆ శివయోగి పేట్రయిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి జరిగిన విషయమంతా కూడా వాళ్ళకి వివరించాడు. చూడండి, నేను వీళ్ళ దగ్గర ఈ పాత్రను దాచిపెట్టి వెళ్లాను, ఆ పాత్రను కాస్త ఈ మాయం చేశాడు ఈ నీలకంఠుడు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు శివయోగి చెప్తూ ఉన్నాడు, సరేనయ్యా నువ్వు నీ పాత్ర కాస్త పోయింది అని చెప్పేసి అంటూ ఉన్నావు, నీ బిడ్డల మీద ప్రమాణం గనక చేసి చెప్పినట్లయితే నేను నీ మాటలు నమ్ముతాను అన్నాడు. అప్పుడు నీలకంఠుడు చెప్పాడు, స్వామి నాకు బిడ్డలు లేరు, నేను నిస్సంతువును అన్నాడు. ఆలోచించాడు ఏం చేయాలి. సరే అయితే ఒక పని చేయండి, మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకుని చిదంబరేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఆ కోనేటిలో దిగి స్నానం చేసి అక్కడ ప్రమాణం చేయండి, ఈ పాత్ర పోయిందని నేను నమ్ముతాను అన్నాడు. భార్యాభర్తలిద్దరు కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. స్నానం చేయటానికి ఉండొరుల చేతిలో పట్టుకుని స్నానం చేయాలి, అది వాళ్ళిద్దరికీ కూడా గండకప్రాయమైపోయింది, అలా చేయటానికి వాళ్ళు సమ్మతించలేదు. దీంతో ఈ శివయోగి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అక్కడికి పిలిచాడు. ఊళ్ళో పెద్దలందరూ వచ్చారు. ఏమయ్యా నీలకంఠ, ఇది నువ్వు చేయవలసిన పని, మీ ఇద్దరు కూడా చేతులు పట్టుకుని ఉండొరుల చేతులు పట్టుకుని మీరు ఆ కోనేరులో స్నానం చేయండి అన్నారు. వాళ్ళిద్దరికీ మధ్యాహ్నం ఉన్నటువంటి ఆ ప్రతిజ్ఞను గురించి వాళ్ళు వివరించారు అందరికీ కూడా. సరే అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆలోచించి, అలా అయితే ఒక పని చేయండి, మీరు ఒక కర్రను తీసుకోండి, ఆ చివర ఆవిడ ఈ చివర నువ్వు పట్టుకుని మీరిద్దరూ కూడా ఆ కోనేటిలో మునగండి అన్నారు. సరే ఆ మాటలు విన్నటువంటి ఈ శివయోగి అలాగేను అన్నాడు. నీలకంఠుడు అతడి భార్య ఇద్దరు కూడా ఒక కర్రను తీసుకుని చెరువు వైపు పట్టుకుని ఆ కోనేరులో దిగారు. కోనేరులో మునిగారు. చిత్రం, మహావిచిత్రం, అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం, ఇంతగా మించినటువంటి అద్భుతం అనేది ఇంకెక్కడా జరగలేదు. కోనేటిలో మునిగినటువంటి వాళ్ళు పైకి లేచేసరికి ఇద్దరూ కూడా ఆ వృద్ధ దంపతులు, వయసు మళ్లినటువంటి ఆ నీలకంఠుడు అతని భార్య ఇద్దరూ కూడా నిత్య నూతన యవ్వనవతులైపోయారు. వాళ్ళిద్దరూ కూడా మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ పైకి లేచారు. దివ్యమైనటువంటి సౌందర్యంతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఎదురుకుండా చూశాడు నీలకంఠుడు, ఎదురుకుండా నందివాహనారూఢయ్యినటువంటి ఆ ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఈశ్వరుడు అంటూ ఉన్నాడు, నీలకంఠ నేనేనయ్యా, మీరిద్దరూ ఇలా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఈ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు అనే విషయం తెలిసి, ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఒకటి చేయాలి అనే తలంపుతో నేనే ఇక్కడికి వచ్చి ఒక మాయా పాత్రను సృష్టించి నీ చేతికి ఇచ్చానయ్యా. ఆ పాత్ర అనేది ఎక్కడికి పోలేదు, అది నా దగ్గరే ఉన్నది. మీ ఇద్దరూ కూడా నిండు యవ్వనంతో కలకాలం వర్ధిల్లండి, ఇక నుంచి 100 ఏళ్లు జీవితం జీవించండి, మీరు ఇక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా మీరు పొందండి, మరణానంతరము నాలో ఐక్యం కండి అంటూ వాళ్ళకి సాయిధ్యాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు ఆ పరమేశ్వరుడు. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు, పరాత్పరుడు, ఆదిదేవుడైనటువంటి ఆ శంకరుడు తన భక్తుల యొక్క కష్టాలన్నింటినీ తీర్చి, వాళ్ళు తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిచేసి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. చివరికి ఆ భక్తులకి కైలాసం ప్రసాదిస్తూ ఉంటాడు.
1: ఓం నమశ్శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 2.

్రహ్మవాదిలో వర్ణించినా చక్రస్థిరే స్వామి ప్రతి సత్యం సదోదీయాదశ కథాక్షిలాజోషు మే దిలా మోహిత

ృష్టమేష్యోషప్రత్యయ ప్రత్యంగుపనసత్యం దృష్ట్యాభ్యుపనసం.

ఆత్మన్యాజ్యాహవాయుజ్యోమే రామోజాయ్యప్రాణంజోయ్యేత్రేరంగా పరిహార్యమే పాత్రమేష్టమే కృష్ణయోగ్యమే ఖందాయ